ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై మాసం 20వ రోజు, సోమవారం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిలయంలో సమయం 5:57 దాటి 47 సెకండ్లు అవుతోంది. శ్రోతలు, 6 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 శ్రోతలందరికీ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన శుభోదయం. ఈ సరికొత్త ఉదయాన్ని మన సంస్కృతి సాంప్రదాయాల పరిమళాలతో ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది. వెల్కమ్ టు క్షేత్రదర్శిని. ఈరోజు మన ఆధ్యాత్మిక చారిత్రక ప్రయాణంలో హైదరాబాద్కి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు వెళ్తున్నాం. వేములవాడ అనగానే అందరికీ రాజరాజేశ్వర స్వామి ఆలయమే గుర్తొస్తుంది. కానీ దానికి పక్కనే శతాబ్దాల చరిత్రను, అద్భుతమైన శిల్పకళను గుండెల్లో దాచుకున్న మరో అద్భుత కట్టడం ఉంది. అదే 9వ శతాబ్దాన్ని నాటి చారిత్రక శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. మరి ఆలయ విశేషాలు తెలుసుకునే ముందు ఒక మంచి భక్తి గీతం విందాం.

వెల్కమ్ బ్యాక్ టు క్షేత్రదర్శిని ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వేములవాడలోని చారిత్రక భీమేశ్వర స్వామి ఆలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మనం ఒక్కసారి కాలచక్రంలో వెనక్కి వెళ్తే, క్రీస్తు శకం 850 నుండి 895 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులు పరిపాలించేవారు. అప్పట్లో ఈ నగరాన్ని లేముల వాటిక అని పిలిచేవారు. మనకిక్కడ మొదట నిర్మించిన ప్రాచీన రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎలాగూ ప్రసిద్ధమే. అయితే ఆ తర్వాత అదే చాళుక్య వంశానికి చెందిన ప్రముఖ రాజు మొదటి బద్దెగా ఈ అద్భుతమైన భీమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. రాష్ట్రకూటులతో జరిగిన యుద్ధంలో సాధించిన విజయాలకు ప్రతీకగా ఒక చారిత్రక మైల్ స్టోన్లా ఈ ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. దాదాపు 1100 సంవత్సరాల క్రితం నాటి రాతి కట్టడాలపై నడుస్తూ ఆనాటి వైభవాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది కదా.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: 101.9 FM రెయిన్బోలో క్షేత్ర దర్శిని వింటున్నారు. ఇప్పుడు మనం భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఈ ఆలయ శిల్పకళను గమనిస్తే ఇది సాంప్రదాయక నగర శైలిలో ఎత్తైన ప్లాట్ఫామ్పై నిర్మించబడింది. ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ముఖమండపం కనిపిస్తుంది. ఈ మండపం మధ్యలో ఉన్న 4 స్తంభాలు మిగతా వాటికంటే ఎత్తుగా ఉండి వాటిపై ఏనుగులు, హంసలు, అప్సరసల రూపాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడి ఉన్నాయి. ఇక మనం గర్భగుడిలోకి అడుగు పెట్టగానే ముఖద్వారం గుండా వచ్చే ఉదయపు కాంతిలో మెరిసిపోయే 3 అడుగుల ఎత్తైన నల్లరాతి శివలింగం మనకు దర్శనమిస్తుంది. ఈ నల్లరాతి రూపాన్ని చూడగానే మన మనసులో ఒక తెలియని ప్రశాంతత,

ఎఫ్ఎం రెయిన్బో 101.9లో మన ఆధ్యాత్మికత యాత్ర కొనసాగుతుంది. లిజనర్స్, మన ప్రాచీన భారతదేశంలో ఆలయాలు కేవలం పూజా మందిరాలు మాత్రమే కాదు, అవి ఓపెన్ ఎయిర్ లైబ్రరీలు, ఆర్ట్ గ్యాలరీలు కూడా. ఈ భీమేశ్వర ఆలయం బాహ్య గోడలను, బేస్ ప్లాట్ఫామ్ను మీరు నిశితంగా గమనిస్తే అక్కడ ఒకవైపు మహావిష్ణువు యొక్క దశావతారాలు అత్యంత అందంగా చెక్కబడి ఉంటాయి. కానీ అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆలయం కింది భాగంలో మనకు పంచతంత్ర కథల శిల్పాలు కనిపిస్తాయి. అవును, మనం చిన్నప్పుడు చదువుకున్న తెలివైన కోతి కథ, మాట్లాడే తాబేలు కథ వంటి నీతి కథలను 9వ శతాబ్దపు శిల్పులు ఈ రాతి గోడలపై చెక్కారు. అప్పట్లో ఆలయానికి వచ్చే సామాన్య ప్రజలకు నైతిక విలువలు నేర్పించడానికి ఇదొక అద్భుతమైన మార్గంగా ఉపయోగపడేదన్నమాట. మరో చక్కని భక్తి గీతం వినేద్దాం, ఆ తర్వాత ఈ ఆలయానికి ఉన్న పౌరాణిక ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం.

వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాము క్షేత్ర దర్శినిలో, మరి ఈరోజు మాట్లాడుకుంటున్నాము భీమేశ్వర ఆలయం గురించి. సో ప్రతి ప్రాచీన ఆలయం వెనుక ఒక బలమైన పురాణ గాథ ఉంటుంది. ద్వాపర యుగంలో పాండవులు తమ అరణ్యవాస సమయంలో, అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఇక్కడి భీమేశ్వర స్వామి తీవ్రమైన శక్తిని తట్టుకోవడానికి పూజలు చేశారని భక్తుల నమ్మకం. మరి ఇంకొన్ని జానపద కథలు కూడా ఉన్నాయి ఈ గుడి మీద. సో ఏమైందంటే, రాజరాజేశ్వర స్వామి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆలయాన్ని చూసి రమ్మని వాళ్ళ తమ్ముడు భీమన్నకు చెప్పిండంట. సో అక్కడికి వచ్చిన భీమన్న ఆ ఆలయ నిర్మాణానికి ముగ్ధుడై ఇక్కడే ఉండిపోదానని చెప్పి భీష్మించుకుని కూర్చున్నాడంట. ఆ విషయం తెలిసి పరమశివుడు ఆగ్రహించి పెద్ద ఆలయంలో ఉన్న భీమన్నను దర్శించుకోవాలంటే ముందు తనను దర్శించుకోవాల్సిందేనని భీమన్నకు రాజన్న శాపమిచ్చాడని చెప్తుంటారు భక్తులు. అందుకే పశ్చాత్తాపంతోనే ఈశ్వరుని పేరుతో కలుపుకొని భీమేశ్వర ఆలయంగా ఇక్కడ ప్రసిద్ధి చాంచింది. అండ్ భీమేశ్వర ఆలయం ఆవరణలో అనేక దేవాలయాలు ఉన్నాయి. శ్రీ గాయత్రీమాత ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహాల మండపం, నాగమ్మ తల్లి విగ్రహాలు, అనేక దేవాలయాలు భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాయి. అండ్ ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే, వేములవాడ వచ్చే భక్తులు ప్రధాన రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాక ఈ భీమేశ్వర ఆలయాన్ని దర్శిస్తేనే వారి యాత్ర సంపూర్ణమవుతుందని భావిస్తారు. సో ఇక్కడికి వచ్చే భక్తులు ఆలయ ప్రాంగణంలో అక్షింతలు చల్లి తమ కృతజ్ఞతను చాటుకుంటూ ఆయురారోగ్యాలను కోరుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ అందమైన ఆధ్యాత్మికత గంటలో చివరి భాగానికి వచ్చేసాం. ఒక చక్కని భక్తి గీతం వినేసి అండ్ ఆ తర్వాత ఆలయ దర్శన వివరాలు ఇంకా తెలుసుకుందాం. వింటూనే ఉండండి 101.9.

అలా కాలం తెలియకుండానే ఎఫ్ఎం రెయిన్బో 101.9లో మన 1 అవర్ క్షేత్రదర్శిని ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చేసింది. చాళుక్య కాలం నాటి శిల్పకళను, ఆ నలరాతి శివలింగ వైభవాన్ని స్వయంగా చూడాలనుకునే వారి కోసం ఈ చిన్న ఇన్ఫర్మేషన్. ఈ ఆలయం కరీంనగర్ నుండి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ హైదరాబాద్ నుండి కూడా రోడ్డు ద్వారా ఈజీగా చేరుకోవచ్చు. అండ్ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 AM నుంచి నైట్ 9 PM వరకు ఉంది. ఎందుకు ఇంత సేఫ్ అంటారా? అండ్ అఫ్ కోర్స్ టెంపుల్స్ అంటే మోస్ట్లీ ఆ రేంజ్ ఆఫ్ టైమింగ్స్లోనే ఓపెన్గా ఉంటాయి. కానీ ఈ మధ్య వేములవాడలో ప్రధాన ఆలయం రాజరాజేశ్వరి ఆలయం పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన ఆలయాన్ని ఇక్కడికి తరలించారు కాబట్టి, అండ్ ఇక్కడ ఎక్కువగా పూజలు అందుకుంటుంది. అండ్ రద్దీ ఎక్కువగా లేని ప్రశాంతమైన వాతావరణంలో

చరిత్రను ఆధ్యాత్మికతను అనుభవించాలనుకునే వారికి ఇదొక పర్ఫెక్ట్ ప్లేస్. సో మీరు కూడా భీమేశ్వర ఆలయాన్ని విజిట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు చెప్పేసేయండి మా వాట్సాప్ నెంబర్ మీద 0402-3234825. స్టే ట్యూన్ టు 101.9.

0: FM Rainbow 101.9.
1: Yes, a very, very good morning and a happy morning, my dear listeners. Akashwani FM Rainbow 101.9. Rainbowతో జీవితం తెలుసు కదా, రంగుల మాయం. అండ్ నేను రెడీగా ఉన్నాను ఒక సూపర్ సూపర్ హిట్ ప్లేలిస్ట్తో. ఈరోజు మీ ఆర్జే చరణ్. సో జస్ట్ ఇప్పుడే మన డే అనేది మనం బిగిన్ చేసినాం కదా. మన డే అంటే ఏంటి? ఇవాల్టి రోజు, ఎస్, ఈరోజు జూలై 20. అండ్ ఈరోజు ఒక వరల్డ్ వైడ్ ఇంపార్టెంట్ డే కూడా. ఎందుకో తెలుసా? ఈరోజు ఇంటర్నేషనల్ చెస్ డే కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ ఈ ఆట తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మరి ఈరోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, ఏంటి, మరి ఇంకా మన డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ చెస్ గురించి మనం తెలుసుకుందాము. అండ్ మీరైతే వింటూనే ఉండండి 101.9, స్టే ట్యూన్డ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్స్. అండ్ నౌ లెట్ అస్ బిగిన్ విత్ ఆకాశం ఎందుకో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ಮನೋಜನರಂಜನೆ. Yes, welcome back to Akashwani FM Rainbow 101.9 with me, RJ Charan. So listeners, ఇందాక మనం మాట్లాడుకున్నాము ఈ రోజు మనం చెస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్పి. మరి అసలు ఈ రోజున ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని ఆలోచిస్తున్నారా? కరెక్ట్గా 1924 జూలై 20 అంటే ఈ రోజు వరల్డ్ చెస్ ఆర్గనైజేషన్ ఫీడే అని పిలుచుకుంటాం కదా, సో అది ప్యారిస్లో స్టార్ట్ అయింది. దాని గుర్తుగానే ఎవ్రీ ఇయర్ ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జస్ట్ 64 boxes, 32 coins, కానీ మన మైండ్కి తెలుసు కదా ఎంత విపరీతమైన పదును పెట్టే గేమో ఇది. మరీ స్పెషల్ డే రోజున ఒక సూపర్ హిట్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత ఈ ఆట అసలు ఎక్కడ పుట్టిందో తెలుసుకుందాం. కీప్ లిస్నింగ్ టు FM Rainbow 101.9.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: Yes, Meeru Vintunnaru Akashvani FM Rainbow 101.9 with me, RJ Charan. So, manamunnamu healthy mornings lo and ippudu maatladukuntunnamu chess gurinchi. So, my listeners, ippudu prapanchamanta aadutunna ee chess ekkada puttindo telusa? మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది విషయం అది ఏంటంటే అఫ్కోర్స్ మన భారతదేశంలోనే అవును దాదాపు 1500 క్రితం మన దేశంలో చతురంగ అనే ఆట ఉండేది. సో దీంట్లో రాజులు సైనికులు ఏనుగులు గుర్రాలతో ఆడేవాళ్ళు. మన దేశం నుండి ఆట వేరే దేశాలకు పాకి ఈవెన్చువల్లీ ఎవాల్వ్ అయ్యింది అండ్ ఇప్పుడు ఈరోజు మనం ఆడే మోడర్న్ చెస్గా మారింది. సో ప్రపంచానికి ఇంత గొప్ప మైండ్ గేమ్ని పరిచయం చేసింది మన ఇండియానే అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది కదా. మరి ఆలస్యం చేయకుండా మరో బ్యూటిఫుల్ మెలడీ ట్రాక్ వినేద్దాం అండ్ ఆ తర్వాత మన దేశానికి పేరు తెచ్చిన గ్రేట్ చెస్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు 101.9.

ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో మనం ఇప్పుడు అయితే ఐకానిక్ అండ్ వింటేజ్ సాంగ్స్ అయితే వినేస్తున్నాము. అండ్ ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నాము మనము చెస్ గురించి. అండ్ ఇండియాలో చెస్ అనగానే మనందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఎస్ లెజెండ్.

విశ్వనాథన్ ఆనంద్. సో మన దేశపు మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అండ్ 5 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఈరోజు ఇండియా చెస్ ప్రపంచంలో ఒక సూపర్ పవర్గా నిలుస్తుంది. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్స్ అయితే వరల్డ్ స్టేజ్ మీద దుమ్ము రేపేస్తున్నారు. అండ్ ముఖ్యంగా తెలుగు తేజం, కోనేరు హంపి అండ్ అట్లనే చిన్న వయసులోనే వండర్స్ క్రియేట్ చేస్తున్న ఆర్ ప్రజ్ఞానంద, రీసెంట్గా హిస్టరీ క్రియేట్ చేసిన డి గుకేష్ అండ్ అండ్ అండ్ మన వరంగల్ అబ్బాయి అర్జున్ ఇరగైసి లాంటి యంగ్ ప్లేయర్స్ ప్రపంచవ్యాప్తంగా మన జెండాను ఎగరేస్తున్నారు.

అండ్ అండ్ మన వరంగల్ అబ్బాయి అర్జున్ ఇరగైస్ ఇలాంటి యంగ్ ప్లేయర్స్ ప్రపంచవ్యాప్తంగా మన జెండాను ఎగరేస్తున్నారు. ఇస్ ఇన్ దిస్ అ వెరీ గ్రేట్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ ఇండియన్స్. ఎస్, అండ్ స్టే ట్యూన్ టు 101.9. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం.

ఎస్ చిత్ర గారి వాయిస్లో ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసినాం కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. మరి లిసనర్స్, ఇప్పటిదాకా హెల్దీ మార్నింగ్స్లో ఇంకా మనం ఏ యాక్టివిటీ గురించి

పెట్టుకోలేదు మన ఫిట్నెస్ కోసం అని అనుకుంటున్నారా? డోంట్ వరీ, మన ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందులోను ఈరోజు చెస్ డే కూడా కాబట్టి నేను మీకు ఈరోజు ఇచ్చే ఆ యాక్టివిటీ టిప్ ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఒక చెస్ గేమ్ ఆడేసేయండి, మీ బ్రెయిన్కి కాస్త వర్కౌట్ చెప్పండి. నేను మాత్రం మీకు ఒక సూపర్ మ్యూజిక్ అందించే నా నెక్స్ట్ మూవ్కి రెడీ అయిపోతున్నా. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మాయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. మనం ఉన్నాము హెల్దీ మార్నింగ్స్లో. సో మరి ఇప్పుడు ఒక మంచి హెల్త్ టిప్ కూడా రోజు ఒకటి షేర్ చేసుకుంటున్నాం. కాబట్టి మరి లిస్నర్స్, మన కంటి ఆరోగ్యానికి బాగా హెల్ప్ అయ్యే ఫుడ్ ఏంటి అని మనం చూస్తే లిస్ట్లో టాప్లో ఉంటాయి ఆకుకూరలు. కానీ రీసెంట్గా జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం ఈ లీఫీ వెజిటబుల్స్ జస్ట్ మన ఐస్ కోసమే కాదు మన లంగ్స్ కోసం కూడా బాగా హెల్ప్ అవుతాయంట. మరి దాని గురించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి 101.9.

ఎస్ లిజినెస్, సో మనం ఇందాక లీఫీ వెజిటబుల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యే గుణం తగ్గిపోతుందంట. సో మన ఊపిరితిత్తులకు అందాల్సిన ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. కానీ మన ఆకుకూరల్లో ఉండే విటమిన్ కే మన లంగ్స్ హెల్త్ కోసం బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు ఒక కప్పు ఆకుకూరలు తినడం కంటికే కాదు లంగ్స్కి కూడా మంచిది అని తెలుసుకున్నాం కదా. సో ఇప్పటి నుంచి మీరు కూడా మీ డైట్లో ఇది యాడ్ చేసేసుకోండి. అండ్ లిజినెస్ చెస్తో పాటు ఈరోజు ఇంకొక డే స్పెషల్ కూడా ఉంది, అదైతే మనం 8 o'clock నుంచి మాట్లాడుకుందాం. అండ్ 8 o'clock అంటే ఇంకో విషయం చెప్పాలి, అదేంటంటే 8 o'clock మీరు న్యూస్ హెడ్లైన్స్ వినబోతున్నారు తెలుగులో. అండ్ ఆ తర్వాత మనం ఆ ఇంకో డే స్పెషల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ అప్పటి వరకు వింటూనే ఉండండి 101.9 ఈ బ్యూటిఫుల్ సాంగ్స్తో.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు సహకార పోర్టల్ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గు గనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో కోటి రూపాయల విలువైన చట్టవిరుద్ధంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాలని, ఇంటి నిర్మాణ అనుమతులిచ్చే సమయంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి జిల్లా ఎల్నినో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. జపాన్లో జరిగిన ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి భారత త్రివర్ణ పతాకాన్ని మరోసారి అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించిన భారత స్టార్ షెట్లర్ పివి సింధుకు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. ఫైనల్లో జపాన్కు చెందిన స్టార్ షెట్లర్ అకానే యమగుచిపై వరుస గేమ్లలో అద్భుత విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకోవడం దేశానికే గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. మంచిర్యాల, కరీంనగర్తో సహా 7 జిల్లాల్లో ఈ ఉదయం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನೆ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి

0: తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్న మన రేడియో లిజనర్స్ అందరికి వెరీ వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్. అండ్ మీ డేని మరింత బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్గా మార్చడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మనం ఉన్నాము వైబ్రాంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్లో. అండ్ లిజనర్స్, సో ఈరోజు ఇంకొక డే స్పెషల్ ఉందని ఆల్రెడీ చెప్పుకున్నాము. మరి దానికి సంబంధించిన ఒక చిన్న క్లూ కూడా ఇచ్చేసిన ఆల్రెడీ, జాబిలమ్మ నీకు అంత కోపమా అని చెప్పి. ఎస్, ఈరోజు జూలై 20 రాత్రి ఆకాశంలో మెరిసే మన చందమామ కోసం ఒక సూపర్ స్పెషల్ డే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మూన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎస్ మెల్లమెల్లగా తెలుసుకుందాం. అండ్ ఈరోజు మన 101.9లో ఈ ఒక 1 hour మొత్తం ఫుల్గా చందమామ జాబిలికి సంబంధించిన సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాము. అండ్ స్టే ట్యూన్ టు 101.9.

0: That's why Jashne Hyderabad is your afternoon treat.
1: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
0: It's not just food.
1: It's culture, history and flavor rolled into one.
0: Jashne Hyderabad.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మాయం. మరి ఈరోజు మూన్ డే అనుకున్నాం కదా, మరి ఈ జూలై 20నే ఎందుకు మూన్ డే సెలబ్రేట్ చేస్తారో తెలుసా? కరెక్ట్గా 1969 జూలై 20 రోజు మనిషి మొదటిసారి చంద్రుడిపై అడుగు పెట్టాడు. ఎస్, అపోలో 11 మిషన్ ద్వారా అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యి స్పేస్ హిస్టరీలోని అతిపెద్ద రికార్డ్ సృష్టించిన రోజు ఇది. సో అండ్ మీకు తెలుసు కదా, భూమికి దాదాపు 384,000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ చందమామను మనిషి టచ్ చేసిన అద్భుతమైన క్షణాలకు గుర్తుగా యునైటెడ్ నేషన్స్ ఈ రోజుని అఫీషియల్గా మూన్ డేగా ప్రకటించేసింది. మరి ఈ బ్యూటిఫుల్ మూన్ డే సందర్భంగా ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేద్దాం, అండ్ ఆ తర్వాత చందమామపై మన ఇండియా క్రియేట్ చేసిన హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. కీప్ లిజనింగ్ టు 101.9.

Welcome back to 101.9 with me, RJ Charan, and the International Moon Day Special. ముచ్చట్లయితే మనం పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చంద్రుడి గురించి మాట్లాడుకుంటూ మన ఇస్రో చేసిన వండర్స్ గురించి చెప్పుకోకపోతే ఎట్లా? ఒకప్పుడు అందరూ చందమామను చూసి పాటలు మాత్రమే రాసుకుంటే మన ఇండియా మాత్రం వేగంగా చంద్రుడిపైకి వెళ్ళి జెండా పాతేసింది.

అండ్ ఇంటర్నేషనల్ మూన్ డే స్పెషల్ ముచ్చట్లయితే మనం పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చంద్రుడి గురించి మాట్లాడుకుంటూ మన ఇస్రో చేసిన వండర్స్ గురించి చెప్పుకోకపోతే ఎట్లా? ఒకప్పుడు అందరూ చందమామను చూసి పాటలు మాత్రమే రాసుకుంటే మన ఇండియా మాత్రం వేగంగా చంద్రుడిపైకి వెళ్ళి జెండా పాతేసింది. మన చంద్రయాన్3 మిషన్ ద్వారా చంద్రుడిపైకి ఎవరికి సాధ్యం కాని సౌత్ పోల్పై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా ఇండియా వరల్డ్ హిస్టరీలోనే నిలిచిపోయింది. వెరీ ప్రౌడ్ మూమెంట్ కదా మనందరికైతే అది. దాట్ వాజ్ ఆగస్ట్ 23, 2023. అండ్ ఇట్లాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు 101.9.

ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టిన కరెక్ట్ ప్లేస్కి ఏమని పేరు పెట్టారో తెలుసా? ఇట్ ఇస్ శివశక్తి పాయింట్. చంద్రయాన్ 2 ల్యాండర్ గుర్తులున్న ప్రదేశానికి ఏమో తిరంగా పాయింట్ అని పేరు పెట్టారు. అంత దూరంలో మన దేశపు ముద్ర పడడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మరి ఆలస్యం చేయకుండా మరో బ్యూటిఫుల్ మెరడీ ట్రాక్ వినేద్దాం, అండ్ ఆ తర్వాత మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజినెస్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. అండ్ ఈరోజు మనం 3 డే సందర్భంగా డిఫరెంట్ డిఫరెంట్

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. ఫ్రెండ్స్, మన అంతరిక్ష ప్రయాణం రోజు రోజుకు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇండియా తరపున స్పేస్ హిస్టరీలో వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా క్రియేట్ చేసిన రికార్డ్ అయితే రీసెంట్గా చేసింది మనందరికీ గుర్తుంది.

ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్ళిన యాక్సియమ్ 4 మిషన్ను ఆయన ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు. మీకు తెలుసు కదా, రాకేష్ శర్మ తర్వాత మన స్పేస్లోకి వెళ్ళిన మన ఇండియన్ స్పేస్ హీరో ఆయన. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇప్పుడు మన ఇస్రో ప్రెస్టీజియస్గా ప్లాన్ చేస్తున్న గగన్యాన్ మిషన్కి ఎంతో హెల్ప్ అవబోతుంది. మన ఓన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఇండియన్స్ని అంతరిక్షంలోకి పంపే రోజులు చాలా చాలా చాలా దగ్గరలోనే ఉన్నాయి. మన చంద్రయాన్ సక్సెస్, మన వ్యోమగాముల టాలెంట్ చూస్తుంటే భవిష్యత్తులో మన వాళ్ళు చంద్రుడిపై రీసెర్చ్ స్టేషన్స్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఏమంటారు? వింటూనే ఉండండి 101.9.

ఎస్ మరి మూన్ డే అనగానే అందరికీ చందమామతో ఉన్న మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చేసి ఉంటాయి. అదేనండి, చిన్నప్పుడు మన వాళ్ళు మనకు చందమామను చూపిస్తూ అన్న

వినిపించడం, చందమామ రావే, జాబిల్లి రావే అనుకుంటూ పాటలు కూడా పాడుతున్నారు. సో అవన్నీ గుర్తు వచ్చేసినాయా? సో ఇప్పుడైతే మీరు మీ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకోండి. అలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే మాకు మెసేజ్ చేయండి 0402323485255. అండ్ ఇప్పుడు జాబిల్లి రావే అనుకుంటూ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినబోతున్నాం. స్టే ట్యూన్ టు 101.9.

0: ಸೋನಟ್ 1.9.
1: ಹಿಸ್ಟ್ರಿ,
2: ಆರ್ಟ್,
1: ಲಿಟರೇಚರ್,
2: ಟೂರಿಸಂ,
1: ಸಿನಿಮಾ,
2: ಕಲ್ಚರ್,
1: ಆಲ್ ವೂವನ್ ಟುಗೆದರ್ ಇನ್ ಒನ್ ವೈಬ್ರೆಂಟ್ ಆರ್ಟ್. ತೆಲಂಗಾಣ,
3: ದ ವಾಯ್ಸ್ ಆಫ್ ಆರ್ ಹೋಮ್ ಸ್ಟೇ.
4: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం చందమామ గురించి, ఎందుకంటే ఇవాళ మూన్ డే కాబట్టి. అండ్ చందమామతో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా అసోసియేట్ అయి ఉన్నాయి. అవి ఏందో తెలుసా? ఎస్, మన ఫెస్టివల్స్. వినాయక చవితి రోజేమో చంద్రుణ్ణి చూడొద్దని అంటారు. అండ్ రంజాన్ ఈద్ సెలబ్రేషన్స్ గురించి తెలుసు కదా, నెల వంక చూసిన తర్వాతనే ఆ సెలబ్రేషన్స్ అనేటివి మొదలైతే. సో ఇట్లా మన పండుగలు ఇవి కూడా చందమామతో చాలా రిలేట్ అయ్యి అండ్ అసోసియేట్ అయి ఉన్నాయి. అండ్ లిజినెస్, చందమామ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ లెర్నింగ్ కూడా ఉంది. అదేం లెర్న్ చేసుకోవచ్చు, మనం దాని నుంచి ఏం తీసుకోవచ్చు అనేది ఈ యొక్క బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత తెలుసుకుందాం. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్ టు 101.9.

0: ఎస్ ఇంటర్నేషనల్ మూన్ డే సందర్భంగా మన చందమామకు డెడికేట్ చేసుకుంటూ ఒక 1 అవర్ మొత్తం అన్ని సూపర్ హిట్ చందమామ జాబిలికి సంబంధించిన సాంగ్స్ అన్నీ వినుకుంటూ వస్తున్నాం కదా, ఎంతో ఆహ్లాదకరంగా సాగుతున్నాయి. ఈ మార్నింగ్లో ఇంకొక విషయం తెలుసుకోవాలి, అదేంటంటే చందమామ జాబిల్లి వెన్నెల అనుకుంటే ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా పిలుచుకుంటాం కదా. సో అలా దాన్ని ఆ చందమామను అలా చూస్తూ ఉండిపోవచ్చు అనిపిస్తుంది కదా, ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు. అండ్ లిజనెస్, దీంట్లో మనం ఒక ఇంపార్టెంట్ విషయం కూడా తెలుసుకోవాలి, అదేంటంటే ఇంత అందమైన చందమామకు కూడా మచ్చలు ఉంటాయి. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎస్ నోబడి ఈజ్ పర్ఫెక్ట్ అని అర్థం. అందరిలో ఎన్నో కొన్ని ఫ్లాస్ ఉంటాయి, ఇంపర్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. వాటిని ఐదర్ మనం ఓవర్కమ్ చేయాలి లేకపోతే యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే కదా మనం ముందుకెళ్ళగలుగుతాం. ఏమంటారు, వింటూనే ఉండండి 101.9 లిజనర్స్. ఇప్పుడు స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి 8:53 అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, బిఫోర్ దాట్ అ కమర్షియల్, అండ్ ఆ తర్వాత 9 o'clockకి మీరు తెలుగులో వార్తల ముఖ్యాంశాలు కూడా వింటారు. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్ టు 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మాయం.
1: మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. తొలి రోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా వివరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయం పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026పై కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలు విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడారు.

దానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షలు, పట్టణాల్లో 1 లక్ష ఇళ్లతో కలిపి మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోందని మంత్రి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ధి దిశగా వాటిని తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రుణ భారం తగ్గించి తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించి 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుచుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANN_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. అండ్ మనం ఉన్నాము ఇప్పుడు వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రాంలో. సో దీంట్లో తెలుసు కదా మన హైదరాబాద్ అండ్ చుట్టూ జరుగుతున్న డిఫరెంట్ సిటీ హ్యాపెనింగ్స్, ఈవెంట్స్, గ్యాదరింగ్స్, వీటన్నిటి గురించి అప్డేట్స్ అనేవి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇప్పుడైతే స్టే ట్యూన్, బికాస్ మీకోసం ఒక సూపర్ హిట్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు 101.9 రెయిన్బోతో జీవితం. తెలుసు కదా రంగుల మాయం.

వాట్ అన్ ఎనర్జెటిక్ సాంగ్ కదా. మన సిటీ అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి ముందు, ఎస్ లిజినెస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్లో. సో మన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, మన హైదరాబాద్ సిటీలో రెగ్యులర్గా వాకథాన్స్, మ్యారథాన్స్ అవుతూనే ఉంటాయి కదా. సో మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసారా దాంట్లో? ఇప్పుడైతే నేను ఇంకొక అప్డేట్ గురించి చెప్పేస్తున్నాను. అదేంటంటే, ఆగస్ట్ 9 రోజు రన్ ఫర్ ఎస్ఎంఏ పేరు మీద ఒక రన్ అయితే ఉండబోతుంది. సో ఎస్ఎంఏ అంటే ఏంటి అనుకుంటున్నారా? స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ. సో ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లల ఫ్యామిలీస్కి సపోర్ట్ చేసేందుకు ఈ రన్ని ఈ ఎస్ఎంఏ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నారా, ఆర్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? సో గెట్ రెడీ ఫర్ ఆగస్ట్ 9. సో ఇలాంటి బ్యూటిఫుల్ అప్డేట్స్ కోసం వింటూనే ఉండండి 101.9.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో లిజినెస్, మన వైబ్రెంట్ హైదరాబాద్లో ఇంకొక అప్డేట్ ఏంటంటే, స్టడీస్ కోసమని, జాబ్స్ కోసమని హైదరాబాద్ సిటీలో ఉంటున్న విమెన్ సేఫ్టీ కోసం సిటీ పోలీస్ ఒక సూపర్ ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చేసారు. దాని పేరే ప్రాజెక్ట్ సేఫ్ స్టే. సో ఫస్ట్ ఫేజ్లో సురక్షా నివాస్ 1.0 గైడ్ లైన్స్ బ్రోషర్స్ అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే, ప్రతి గర్ల్స్ హాస్టల్ ఆర్ పీజీ ఆర్గనైజర్స్ పోలీస్ స్టేషన్లో తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం ఆ గైడ్ లైన్స్ అయితే చూసేసేయండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ సేఫ్టీ. అండ్ ఈలోపు ఈ పాట అయితే వినేసేయండి, ఓన్లీ ఆన్ 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ సేఫ్టీ. అండ్ ఈలోపు ఈ పాట అయితే వినేసేయండి, ఓన్లీ ఆన్ 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

0: ఏం తల్లుడు అప్పుడే వెళ్ళిపోతా కాసేపు ఉండొచ్చుగా
1: సయ్యా సయ్యారే.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಂ
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಬೇರೆ ನಿನ್ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕ್ಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೆ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 నేను మీ ఆజే చరణ్ మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రాంలో అండ్ లిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది అదేంటంటే మన సిటీకి ఫస్ట్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అయితే వచ్చేస్తుంది అది ఎక్కడో తెలుసా గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ చౌరస్తాలో ఇప్పటికే సగం పిల్లర్ల కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది ట్రిపుల్ ఐటీ చౌరస్తా దగ్గర వర్క్స్ ఏమో మే 2027 అన్నట్టు అప్పటి వరకు అండ్ కాజాగూడ జంక్షన్లో వర్క్స్ అయితే April 2027 వరకు అయితే కంప్లీట్ చేస్తారని చెప్పి ఆఫీషియల్స్ చెప్తున్నారు సో లిజనర్స్ పెరుగుతున్న పాపులేషన్కి తగ్గట్టు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఆఫీషియల్స్ అయితే నిరంతరంగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు అండ్ అట్లనే మేము కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు సాంగ్స్ ప్లే చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్టైన్మెంట్ టాపిక్స్ తెచ్చుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాం సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 సో స్టే ట్యూన్డ్ ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద ఫిల్మ్ 100% లవ్
3: ముద్దుల మువ్వారావు గారు పెద్దమ్మాయి 18 చిన్న మీద సెకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 నీళ్ళు వస్తుందంట రంగుల రాజారావు గారు 3 అమ్మాయి పక్కింటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని ఇంకా మన మెరగంటి మంగ తయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట మొదలెట్టవే మంగతాయారు

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

బ్యాక్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో సిటీలో ఉన్న ఆర్ట్ లవర్స్ అందరికీ ఒక చిన్న అప్డేట్. అదేంటంటే మన హైదరాబాద్లో ఒక మైండ్ బ్లోయింగ్ కాంటెంపరీ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే జరగబోతుంది. కంట్రీ వైడ్గా ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ వేసిన మోడర్న్ పెయింటింగ్స్, అద్భుతమైన శిల్పాలన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ప్రతి పెయింటింగ్ వెనుక ఒక బ్యూటిఫుల్ స్టోరీ దాగి ఉంటుంది, అది అందరికి తెలుసు కదా. సో రొటీన్ లైఫ్ నుండి కాస్త బ్రేక్ తీసుకొని ఒక విజువల్ ట్రీట్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఎగ్జిబిషన్ని అస్సలు మిస్ అవ్వకండి. తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్లో నిన్నటి నుండి 25 జూలై వరకు ఈ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. మరో బ్యూటిఫుల్ సూపర్ హిట్ ట్రాక్తో మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ స్టే ట్యూన్ టు 101.9.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: లిజనర్స్, మన సిటీలో ఒక హిస్టారికల్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అదేంటంటే, ఏ పండుగ వచ్చినా ఏ సెలబ్రేషన్ వచ్చినా మనకు గుర్తొచ్చేది క్రాకర్స్. సో అలాంటి ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీకి సంబంధించి 100 ఇయర్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్ అనే ఎగ్జిబిషన్ మన హైదరాబాద్లో జరగబోతుంది. సో గత 100 ఇయర్స్గా క్రాకర్స్ మేకింగ్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, పూర్వం ఎట్లాంటి టెక్నిక్స్ వాడేవాళ్ళు అనే విషయం ఇక్కడ లైవ్గా చూపిస్తారు. సో ఎంతో కలర్ఫుల్గా సాగబోతుంది ఈ ఈవెంట్. సో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో July 25th రోజు జరగబోయే ఈ ఈవెంట్ని చూడడానికి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మరి ఆలస్యం చేయకుండా ప్లాన్స్ వేసుకోండి. ఈలోపు ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే వినేద్దాము ఫ్రమ్ ద మూవీ మల్లన్నా.

ఎఫ్ఎం రెయిన్బో 101.9లో మనమున్నాము వైబ్రాంట్ హైదరాబాద్. సో దీంట్లో నేను ఇవ్వబోయే ఒక చివరి అప్డేట్ ఏంటంటే, కార్పొరేట్ వరల్డ్లో సమాజ సేవకు ప్రాధాన్యత ఇచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రెస్టీజియస్ సిఎస్ఆర్ సమ్మిట్. సిఎస్ఆర్ అంటే తెలుసు కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమ్మిట్. ఈ మంత్ అంటే జులై 25 రోజు మన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో గ్రాండ్గా జరగబోతుంది. సో దీంట్లో ఏమవుతుందంటే, దేశంలోని టాప్ కంపెనీల సీఈఓస్, ఇండస్ట్రీ లీడర్స్, సోషల్ యాక్టివిస్టులు ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎన్వైర్న్మెంట్ రంగాల్లో సమాజానికి ఎలా హెల్ప్ చేయాలనే విషయాలపై ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అయితే జరగబోతున్నాయి.

0: సిటీ డెవలప్మెంట్కి ఇలాంటి సమ్మిట్స్ అయితే ఎంతో ప్లస్ అవుతాయి. సో లిజనర్స్, ఇవి ఇలాంటి మన సిటీ అప్డేట్స్. అండ్ 10 o'clockకి మీరైతే న్యూస్ హెడ్లైన్స్ వినబోతున్నారు తెలుగులో. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్ టు 101.9.
1: కజకిస్తాన్ కాలేషా బాబా కాయినాం, కాసర్లపూడి పైడి తల్లి పెద్దమ్మ పుణ్యం, ఇష్టపడ్డ పిట్టను బుట్టలో పెట్టుకున్నావా బాయా, అట్టాగాదని ఏ డబ్బాగాడు ఎదురొచ్చినా ఆ డబ్బాగాడొచ్చినా నీ

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాలకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. పార్లమెంటరీ సంప్రదాయాలు పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో పేద, దిగువ, మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహచర మంత్రులు పొద్దం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద రైతులను కోరారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ పేర్కొన్నారు.

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే యంత్రాల కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో ఇటీవల పెరిగిన అస్థిరత, ఘర్షణ పరిస్థితుల దృష్ట్యా టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయుల కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. భద్రతా పరిస్థితులు మెరుగుపడేంత వరకు ఏ అవసరం కోసమైనా ఇరాన్కు ప్రయాణించాలనుకునే భారతీయులు తమ ప్రయాణాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన సేవలు ఉపయోగించుకుని తాత్కాలికంగా అక్కడి నుంచి బయటకు వెళ్లడాలని పరిశీలించాలని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినావులో మోల్దావా అధ్యక్షురాలు మయ్యా సాండుతో ప్రతినిధి బృందం స్థాయి చర్చల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ముర్ము మోల్దావా పార్లమెంటు అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో కూడా సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దావాలో పర్యటించడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ముర్ము మోల్దావా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా మూడు దేశాల అధికారిక పర్యటనలో ఉన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వర్షాకాలం సీజన్తో పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా అత్యంత ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. సభలో అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు చాలా నిర్మాణాత్మకమైన చర్చల్లో పాల్గొనాలని కోరిన ప్రధాని ప్రజల సమస్యలపై లోతైన విశ్లేషణలు, చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల దృష్ట్యా న్యూఢిల్లీలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు, ఊరేగింపుల కోసం అనుమతి మంజూరు చేయలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీలో భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లోని సెక్షన్ 163 అమలులో ఉందని తెలియజేశారు. అందువల్ల జంతర్మంతర్ మినహా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, 5 లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడిన సమావేశాలను నిషేధించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, యువ సంగ్రామం, యూత్ డిక్లరేషన్ పేరిట యువతను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాబోయే 2 పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్లలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 పాటు లద్దాఖ్, విదర్భ, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం

సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: Level discussions in Bhopal also included political parties and social organizations from diverse faiths. Spain beat defending champions Argentina 1-0 in extra time to become FIFA World Cup 2026 champions. Spain's substitute Ferran Torres scored in the 106th minute to give his team a 1-0 win over Argentina in the final at New York, New Jersey Stadium last night. In men's cricket, England beat India by 27 runs in the third ODI and sealed the three-match series 2-1 at Lord's in London last night. Despite Rohit Sharma's magnificent score of 138 runs, Shubman Gill 77 and Virat Kohli 74, India only managed 360 for 7 in pursuit of a mammoth target of 388, built on the back of a career-best 142 from Ben Duckett. Benchmark domestic equity indices were trading around 0.7% lower in the forenoon session today. The Sensex shed 592 points to 77,559, while the Nifty dropped 147 points. And that is the end of this news bulletin.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: సుందరి ఆకాశవాణి 101.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్

ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: दैट वॉज अ ब्यूटिफुल सॉन्ग. हेलो रेनबो मी, हमारा पहला कॉलर हमसे बात करने के लिए तैयार है. हेलो,
1: हेलो अभिज्ञान,
0: नमस्कार, चपंडी.
1: नमस्कारम अम्मा. నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నా, దివ్యాస్ మంత్రాలు ఉండాలని.
0: జీ థ్యాంక్
1: తర్వాత
0: యూ. టాపిక్ విన్నారా ఇవాళది?
1: విన్నా విన్నానమ్మా.
0: చెప్పండి.
1: అది చిన్నప్పుడైతే ఆటలు అంటే ఫుట్బాల్ ఒకటి,
0: ఓకే, చెప్పండి.
1: ఫుట్బాల్, ఈ హాకీ ఆడతానమ్మా బాగా. హాకీ, ఫుట్బాల్ ఆడతాను బాగా ఇష్టంగా ఉండే. కబడ్డీ, ఈ
0: ఓ
1: మూడు దాని మీద బాగా ఇష్టం ఉండే. ఇంకా
0: ఓకే
1: ఇండోర్ గేమ్స్ అయితే చెస్, క్యారమ్స్,
0: ఓకే.
1: ఈ రెండు, ఈ చదరంగము, ఇది క్యారమ్స్, ఈ రెండు కూడా నాకు చాలా ఇష్టం, బాగా ఆడుతా ఉన్నాను. నాకు చదరంగంలో కూడా నాకు ప్రైజ్ వచ్చింది. మా మా ఊర్లోనే లోకల్ గా పెట్టితే 10 మందిలో నేనే గెలిచాను. అట్లా ఆ విధంగా వస్తాయన్నమాట. నాకు అవన్నీ కూడా బాగానే వస్తాయమ్మా.
0: ఓకే అండి.

0: ఓకే అమ్మా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకే ఓకే నాన్న ఓకే.
1: సుందరి ఆకాశవాణి 101.9.

0: जरूर, मेरे मेरा फेवरेट गेम है क्रिकेट.
1: जी
0: या मैं आई यूज टू प्ले इन जेलर, बट ना राइट नाउ आई कांट एबल टू फाइंड टाइम टू होल्ड अ बैट. बट या आई आई लव क्रिकेट अ लॉट.
1: ओह नाइस ओके या थैंक यू फॉर कॉलिंग
0: जी, आपकी फेवरेट गेम क्या है?
1: जी. मेरी फेवरेट गेम खो खो है
0: आप
1: जी जी
0: भी?
1: धन्यवाद.
0: धन्यवाद.
1: हेलो
0: गुड आफ्टरनून मैडम.
1: जी गुड आफ्टरनून
0: ऑनलाइन में मैडम?
1: जी हाँ आप ऑन एयर हैं जी. आपका नाम
0: हाँ, पोल से. ओम शांति. नमस्कार अंडी, ना पेर పోల్ శెట్టి మెహర్ బావ జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: నమస్కారం అండి. ఇవాళ టాపిక్ విన్నారా మీరు
0: విన్నానండి, విన్నానండి.
1: చెప్పండి.
0: అయితే ముందుగా మా రమణయ్య అన్నయ్య గారికి పెద్దవారు కదండి, పెద్దవారికి ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలని నమస్కరిస్తున్నానండి. పోల్ శెట్టి మెహర్ బాబాని. ఇకపోతే చిన్నప్పుడు ఆటలండి, ఇప్పుడు ఎవరికి తెలియదు మేడం. ఫోన్ లో గేమ్స్ ఒకటే తెలుసు పిల్లలకి. ఇదివరకు
1: అవునండి
0: గోళీలు, గోటీలు అంటారు, గోళీలు, గాజు గోళీలు ఉండేవి మేడం,
1: అవును
0: కర్ర బిళ్ళ ఆటలు ఉండేవి మేడం,
1: అవును
0: బొంగరాలని చెక్క బొంగరానికి తాడు చుట్టి ముళ్ళు ఉండేది మేడం, ఇనుప ముళ్ళు, దాంతో ఆడేవాళ్ళు మేడం. బంతి ఆటలు, ఏడు పెంకులు ఆటలాడి. ఇప్పుడు ఇప్పుడు అయితే ఎవరికి కూడా తెలియదు మేడం అసలు ఈ ఆటలు.
1: అవునండి
0: ఫోను గేములు, ఫోను గేములు, ఫోను గేములు, ఇదే తెలుసు మేడం పిల్లలకి.
1: అవునండి. మీ ఫేవరెట్ గేమ్ ఏంటండి?
0: నా ఫేవరెట్ గేమ్ అంటే కబడ్డీ ఆడేవాళ్ళు అండి మేడం. స్కూల్లోను
1: ఓకే
0: కబడ్డీ చాలా మంచిగా ఆడేవాళ్ళు అండి. కబడ్డీ ఆడేవాళ్ళు ప్రతి ఆట ఆడేవాళ్ళు, బొంగరాలు, గోళీలు ఆటలు, బంతి ఆటలు, అన్ని ఆటలు ఆడేవాళ్ళు అనుకోండి. కబడ్డీ అయితే ఇంకా చాలా మంచి ఫేవరెట్ అంటే గోదావరి నదిలో ఇసుక తిప్పలు, ఇసుక తిండి లేదంటారు, ఇసుక తిప్పల మీద ఆడేవాళ్ళు అండి. సాయంకాలం వెళ్ళి
1: ఓకే
0: ఆడిన తర్వాత గోదావరి నదిలో స్నానం చేసి అండి, స్విమ్మింగ్, అదే రకంగా స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నానండి.
1: ఓకే అండి. థ్యాంక్ యూ
0: ఈ
1: సో
0: అవకాశం
1: మచ్.
0: ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మేడం.
1: యా థ్యాంక్ యూ సో మచ్.
0: పోల్ సిట్ మెహర్ బాబా అండి.
1: నమస్కార్. లేతే హీ హమారే అగ్లే కాలర్ కో. హలో
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ జీ ఆప్ ఆన్ ఎయిర్ హే. ఆప్కా నామ్?
2: మేడం నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట్, రాజేంద్ర నగర్.
1: జీ నమస్కార్. ఆజ్ కా టాపిక్ ఆప్నే సునా హై?
2: జీ సునా మేడం.
1: జీ బతాయే.
2: బచ్పన్ కా ఖేల్ బోలే నా.
1: జీ హా.
2: అమెరికు తో దో కబడ్డీ ఆర్ వాలీబాల్ మేడం.
1: జీ
2: ఏ దన్ దే దోనో పే బహుత్ అచ్చా ఖేల్తా తా మై.
1: జీ అచ్చి బాత్
2: ఫిర్ భీ హూ మై తో.
1: జీ హా.
2: థాంక్యూ
1: థాంక్యూ థాంక్యూ. హలో చలియే సుంతే రేతే హీ ఆకాశవాణి 101.9 FM.

0: वेल वेलकम बैक, हेलो रेनबो में आप सभी का स्वागत है। वक्त हो चुका है हमारी अगली कॉलर का। नमस्कार। हेलो
1: हेलो,
0: जी, नमस्कार
1: नमस्कार जी। मैं
0: जी।
1: वॉलेट प्रभाकर बात कर रहा हूँ। कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी कबड्डी आउट।
0: जी, आपका फेवरेट गेम कबड्डी है।
1: कबड्डी है
0: जी
1: आउट, आउट भी कर दे एकदम, दो दो तीन आदमी को आउट कर देते हैं
0: जी
1: अगर खेलने लगे तो। और बॉल बैडमिंटन अच्छा है, खेलता हूँ।
0: अच्छा जी,
1: मेहनत नहीं करने का गेम्स बोले तो वैकुंठ फाली,
0: जी
1: स्नेक एंड लैडर,
0: हाँ जी, स्नेक लैडर जी। और
1: उसको कोई तकलीफ ना रहती,
0: जी
1: कोई मारा नहीं लगती।
0: जी
1: और कुली मैका बोल के और एक है गेम,
0: हाँ जी हाँ
1: हाँ, उसमें भी अपने को कोई भी उतना बड़ा ताकत देने का नहीं रहता,
0: जी हाँ
1: आराम से खेल सकते
0: जी
1: अगर अपने को व्यायाम की सरका बॉडी डेवलपमेंट करना है बोलते। कबड्डी कबड्डी खेलना है।
0: जी जी बहुत अच्छी बात है, धन्यवाद हमसे जुड़ने के लिए।
1: बोलेट प्रभाकर रहा, नमस्कार जी।
0: जी नमस्कार। हेलो
1: राधे राधे, सुखचैन से रहना है तो राधे राधे कहना है।
0: जी, राधे राधे, आपका नाम?
1: పొర్లే అండి, అభిజ్ఞ గారు మీ పేరు బాగుంది, ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నామండి. ఇవాళ టాపిక్ విన్నారా?
1: విన్నాను విన్నాను. అది కాకుండా మీరు స్టార్టింగ్ నుంచి చంద్రుని తోటి ఆడిపించారు, అది అది విన్నాను. చెస్ ఆడిపించారు, అది విన్నాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు సాంగ్స్ కూడా కివప్ చేసింది ఏంటంటే 2000లోకి వచ్చేస్తున్నారు, మళ్ళా 1980స్కి ఏక లడికీకు దేఖాతో ఐసాలగా వండర్ఫుల్ సాంగ్స్ మాత్రం కివప్ చేసి పెట్టారండి. ఐఎమ్ ఎంజాయింగ్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: ఇంకోటి ఒకటి ఒకటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు చంద్రుడిని చూసినప్పుడు చంద్రుడిలో ఉండే కుందేలు అన్నట్టు కుందేళ్ళే కనిపిస్తుంది అండి, మీకేమనిపిస్తుంది?
0: అవునండి, కరెక్టే. ఇవాళ టాపిక్ విన్నారా?
1: విన్నాను. కాకపోతే
0: చెప్పండి.
1: అభిజ్ఞ గారు ఒక రిక్వెస్ట్,
0: చెప్పండి.
1: అదే ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ వేశారు చిన్నపిల్లల్లో మేము ఆన్సర్ ఇవ్వడం అనే కాకుండా ఒక డిఫరెంట్ వేలో మాట్లాడడం అనేది నా ఒక ఇది ఒక నా ఒక ఇదండి, అంటే పద్ధతి లాగా మార్చుకున్నాను, మరోలా భావించొద్దు. అయితే ఒకటి ఏంటంటే చిన్నప్పుడు ప్లేయింగ్స్ అంటే ఒకటి ఏంటంటే

0: ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు అయితే నాకు టేబుల్ టెన్నిస్ అనేది చాలా ఇష్టం అండి.
1: ఓకే,
0: ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గర మటుకు కొన్ని కొన్ని గేమ్స్ ఉండే ఆ భజ్ఞాలలో, ఎలా అంటే ఆ గిల్లిదండీలు, గోటీలు. గోటీలు అనేది మీకు తెలుసు, మీరు మిలినియమో జెన్జియో నాకు తెలియదు
1: కానీ
0: జెన్జీ ఎలా, ఓకే అయితే పర్లేదు. గోళీలు గుర్తుపట్టిరంటే మీరు చాలా చాలా చూసినట్టే, ఇంకా విన్నట్టు అనుకుంటాను, నేను చూసినట్టే దానికన్నా విన్నట్టు అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే గిల్లిదండి అనేది 7 stones అనేది ఒకటి, 7 రాళ్ళు
1: పెట్టేది,
0: ఆ రబ్బర్ బాల్ తోటి కొట్టేసిన తర్వాత ఒకరికొకరు కొట్టుకోవాలి ఆ స్టోన్స్ పెట్టే లోపల. గేమ్ ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. అయితే నేను సాంగ్స్ చెప్తాను, వీలైతే మీరు క్యూఅప్ చేసి పెట్టుకుంటే మాత్రం నా సాంగ్ ప్లే చేస్తారని భావిస్తున్నాను. చెప్పమంటే
1: చెప్పండి.
0: రబ్బే బనాది జోడీ నుంచి తుజ్మే రబ్బు దిక్తా హై అదన వేయండి, లేకపోతే మిస్టర్ ఇండియా నుంచి కాటే నహి కట్టితే దినియా రాదు.
1: తప్పకుండా నేను ట్రై చేస్తాను.

0: తేజస్వరాన్ని భావిస్తున్నాను. చెప్పమంటే
1: చెప్పండి చెప్పండి.
0: రబ్బే బనాది జోడీ నుంచి తుజ్మే రబ్ దిక్తా హై అదనం వేయండి, లేకపోతే విస్టర్ ఇండియా నుంచి కాటే నహి కట్టితే హే దినియా రాత్.
1: ఓకే అండి, తప్పకుండా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్. సుంతరికి ఆకాశవాణి 101.9.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జరిగిందమ్మా.
1: ఓకే
0: అది డిఓతో నేను ట్రస్ట్గా తీసుకున్నాను. 1971లో వివేకవర్ధని స్కూల్ జాంబాగ్లో ఉంది. ఎస్ఎస్సీ అప్పుడు మేము చదివేటప్పుడు కబడ్డీలో మాకు అది గోల్డ్ మెడలిస్ట్ వచ్చిందమ్మా. మాకు
1: చాలా మంచి
0: అనమాట. నాలుగు స్కూళ్ళ మధ్యన కాంపిటీషన్ ఉండింది. అప్పుడు మా స్కూల్ నుంచే మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మేడం. అది మా మినిస్టర్ మినిస్టర్ తోని మాకు ప్రైజ్ ఇచ్చారు మేడం. అది ఇప్పుడు కూడా మర్చుకొని, ఇప్పుడు కూడా మా స్కూల్లో ఉంది. దాని కాపీ మా ఇంట్లో పెట్టుకున్నాం మనం.
1: గ్రేట్ అండి, గ్రేట్.
0: ఇప్పుడు స్కూల్లో ఉంది, అది తీసుకున్నది అనమాట. దాని కాపీ, దాని ఫోటోలు మా ఇంట్లో ఉంది. ఇప్పుడు కూడా మేము చాలా హ్యాపీ ఉంటాం మేడం. ఒక సాంగ్ వేస్తారా మేడం?
1: చెప్పండి.
0: బాబీ మూవీలో హమ్ తుమ్ ఏక్ కమ్రే అని పాడతాం మేడం. బాగుంటుంది ఏరా మేడం?
1: ఓకే అండి, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ధన్యవాదాలు. जी हाँ, अगर आप भी हमसे जुड़ने के लिए कॉल करना चाहें तो 0402323-0030, 0402323-4821, 0402970-4715 पर आप अपना फेवरेट आउटडोर गेम के बारे में हमसे शेयर कर सकते हैं. सुनते रहिए आकाशवाणी 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిసాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు జస్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్తో. హైదరాబాద్ అంటేనే మనకి ఫుడ్ అడ్డా నచ్చు. హైదరాబాద్ లో ఫుడ్ గురించి మాట్లాడాలంటే రోజు కాదు నెలలు పడుతుంది. ఎంత మాట్లాడినా ఏదో రకమైన ఫుడ్ గురించి తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే విభిన్నమైన సంస్కృతులు ఇక్కడ నివసించడం, ఎన్నో ప్రాంతాల నుంచి ఎన్నో రకాలైన రాజులు సామాన్యులు వచ్చి ఇక్కడ స్థిరపడటం వల్ల మనం ఎన్నో రకాల ఫుడ్స్ గురించి, ఆ ఫుడ్స్ రుచుల గురించి తెలుసుకోగలుగుతున్నాం, ఎన్నో సంస్కృతుల గురించి కూడా మాట్లాడుకోగలుగుతున్నాం. సో ఈరోజు కూడా మనం చాలా ఇష్టపడే ఫుడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం, అదే షాహీ టుకడా. ఈ స్వీట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. జస్నీ హైదరాబాద్లో ఈరోజు షాహి తుక్రా స్వీట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్వీట్ మొఘల్ రాజుల కాలం నుంచి పుట్టిందని చెప్పొచ్చు. రాజుల కోసం చేసిన బ్రెడ్ స్వీట్, అందుకే షాహీ తుక్రా అనే పేరు వచ్చింది. అప్పట్లో రాజభవనాల్లో మిగిలిపోయిన బ్రెడ్ పాలను వేస్ట్ చేయకుండా రబ్దీలో కలిపి కొత్త స్వీట్గా మార్చేస్తారంటారు. రాజులకు తగ్గట్టుగా డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు ఎక్కువ వేసేవారు ఇందులో. సో కాలానుగుణంగా మరి ఈ షాహీ తుక్రా కొంత మార్పు చెందిందని కూడా అనొచ్చు. మరి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయడం కానీ, ఇంకా దాంట్లో ఘీ ఉపయోగించడం, ఇట్లా రకరకాల మార్పులు చెందుతూ వచ్చింది. కానీ షాహీ తుక్రా స్వీట్ మాత్రం టేస్ట్ను కోల్పోకుండా ఇంకా ఎప్పటికీ మరి అందరికీ ఇష్టమైన ఫేవరెట్ స్వీట్గా మిగిలిపోయింది.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు జష్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. షాహి తుకడా స్వీట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజాం కాలంలో మొఘల్ వంటకాలు హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళు ఈ రెసిపీని ఇక్కడికి తీసుకురావడంతో పాటు నెయ్యి డ్రై ఫ్రూట్స్తో కలిపి ఇంకా రిచ్గా మార్చారు. హైదరాబాద్లో దీన్ని డబుల్ కా మీఠాకి రాయల్ వెర్షన్ అని కూడా అంటారు. ఎందుకంటే డబుల్ కా మీఠాలో బ్రెడ్, చక్కెర, సిరఫ్ అండ్ రబ్దీ ఉంటుంది. అయితే ఇక్కడ షాహీ తుకడాలో బ్రెడ్, చిక్కటి రబ్దీ, కుంకుమ పువ్వు, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కలిపి దీన్ని చేస్తారు. కాబట్టి అందుకే ఈ వంటకం ఖరీదైంది. అందుకే స్పెషల్ సందర్భాల్లో మాత్రమే ఈ వంటకాన్ని చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంత కాస్ట్లీ ఐటమ్స్ని మరి రోజువారీలో చేసుకోవడం లేదా 1 వీకో 15 డేస్కో చేసుకోవడం కూడా కొంచెం కష్టమే సామాన్యుడికి. కాబట్టి ఇది రిచ్ పీపుల్ ఇష్టమైన స్వీట్గా మాత్రమే మిగిలిందని చెప్పొచ్చు. ఇలాంటి స్వీట్స్ అన్ని కూడా ముందు పేదవాడి స్వీట్స్గా స్టార్ట్ అయిపోయి మరి ఇందులో కలిపే పదార్థాలు రిచ్ పీపుల్కి సంబంధించిన పదార్థాలు అవడంతో మరి ఇది చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అందరూ రెగ్యులర్గా చేసుకోలేరు. సో ఇది రాను రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఏదైనా ఇలాంటి స్వీట్స్ ఇంకా దాని టేస్ట్ పెంచడం కోసం ఇంకా రకరకాలైన పదార్థాలని అందులో కలపడం వల్ల మరి అది సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతుంది. అంటే సామాన్యుడితో స్టార్ట్ అయిన ఆ స్వీట్స్ తర్వాత సామాన్యుడికి అందకుండా పోతుంది. కానీ అసలు ఆ స్వీట్ ఎలా తయారు చేస్తారు, దానికి కావాల్సిన మెయిన్ పదార్థాలు ఏంది అనేది తెలుసుకున్నట్టయితే మరి సామాన్యుడు కూడా అది చేసుకొని మరి ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు వింటున్నారు జష్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. షాహీ టుకడా ఎందుకు ఫేమస్ అయిందంటే రంజాన్ ఈద్ ఇస్తార్ తర్వాత తప్పకుండా ఉండే స్వీట్ అని చెప్పొచ్చు. హైదరాబాద్లో పెళ్లి మెనూలో కొందరు షాహీ టుకడా లేకుండా మెనూ ప్లాన్ చేయరు. రాజులకు గెస్ట్ వచ్చినప్పుడు త్వరగా చేసి పెట్టడానికి ఈజీగా ఉండేదే ఈ స్వీట్. ఆ రోజుల్లో పాతకాలంలో రొట్టెలకు బదులు డబుల్ రొటి అనే మందపాటి బ్రెడ్ వాడేవారు. అందుకే కొన్ని చోట్ల దీన్ని డబుల్ కా మీఠా అని కూడా పిలుస్తారు. కానీ ఒరిజినల్ షాహీ టుకడాలో రబ్ది ఎక్కువగా ఉంటుంది. సో మరి డబుల్ కా మీఠాకి దీనికి కొంత ఖచ్చితంగా తేడా ఉంది. షాహీ టుకడా టేస్టే వేరు. మరి ఆ షాహీ టుకడా ఈరోజుకి హైదరాబాద్లో ఎందుకు ఫేమస్ అయింది, ఇంకా దీని గురించి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. జస్ని హైదరాబాద్లో మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తమ్ మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు చష్నీ హైదరాబాద్లో. షాహీ టుకడా, మరి ఈ స్వీట్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎందుకంటే చాలా హిస్టరీ ఉండడంతో పాటు మరి చాలా వరకు ఏంటంటే ఫుడ్స్ మనం తీసుకున్నప్పుడు అవి రుచిగా ఉంటాయి, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏదో రకం

గడబిడ స్టార్ట్ అవుతుంది, తో అనీజీగా ఉంటుంది అండ్ నిద్రపోవాలనిపిస్తుంది. ఇంకా ఏదో రకంగా ఇబ్బంది అవ్వడం అనేది చాలా వరకు ఈ స్వీట్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ షాహీ తుక్కుడాకి అట్లాంటి ఇబ్బందులు ఏమీ లేదు. సో ఆ తీసుకున్న కొంచెం స్వీట్ కూడా మనకు తృప్తినివ్వడంతో పాటు అందులో వాడే మంచి పదార్థాలు కాబట్టి, సో దాంతో హెల్త్ పరంగా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఏర్పడే అవకాశం లేదు కాబట్టి, సో అందరు దీన్ని ఇష్టపడడంతో మరి ఎక్కువ ఫేమస్ అయిందని చెప్పొచ్చు షాహీ తుక్కుడా. అలాగే ఫంక్షన్స్లో కూడా మరి ఈరోజు కూడా మనం చూస్తుంటాం షాహీ తుక్కుడా హైదరాబాద్ పెళ్ళిళ్ళలో. మరి ఇది బాగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫంక్షన్స్లో మరి ఈ స్వీట్ని అందరికీ పెట్టడానికి ఇష్టపడతారు. ఇక దీన్ని తయారు చేసే విధానం ఏంటి అని అంటే, ఒక నలుగురికి తయారు చేసే విధానంలో మనం ఒక 4 బ్రెడ్ స్లైస్ తీసుకొని 500 ml మీగడ ఉండే పాలు, అంటే దీనికి మనకి ప్యాకెట్ పాలు మీగడ లేకుండా ఉండే పాలను వాడినే చేసుకోవచ్చు, కానీ దాని రుచి పోతుంది అన్నమాట. కాబట్టి మలాయ్ మీగడ ఉన్న పాలను మాత్రమే తీసుకోవాలి. కప్పున్నర చక్కెర, ఒక 5 నుంచి 6 కుంకుమ పువ్వు రేకులు. అంటే ఈ షుగర్ అనేది మన ఇష్టం, అంటే పెంచుకోవడం ఆరు తగ్గించుకోవడం. ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ షుగర్ వేసుకోవడం లేదా తగ్గించుకోవడం. అలాగే కొన్ని గోరువెచ్చని పాలు సపరేట్ ఉండాలి. తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి, 1/4 స్పూన్ అనమాట. అలాగే జీడి, బాదం, పిస్తా, తురుము, ఇవన్నీ కూడా ఏంటంటే తురుములాగా సన్నగా ఉండాలి. ఇది ఈ తురుము కూడా కావాలి. అయితే పాలు గిన్నెలో పోసి సన్నని మంట మీద చిక్కగా అయ్యేదాకా మరిగించాలి. అంటే ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. చిక్కబడ్డాక చక్కెర, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, ఇది ఎందుకోసం అంటే టేస్ట్ కోసం అనమాట, కుంకుమ పువ్వు, పాలు కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైస్లను త్రికోణాలుగా కట్ చేసుకోవాలి. త్రికోణాలుగా అంటే జస్ట్ మధ్యలో కట్ చేసి త్రిభుజం వచ్చేటట్టు అట్లా కట్ చేసి పెట్టుకోవాలి. తవ్వాలో నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు రెండు వైపులా క్రిస్పీగా గోల్డ్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి. అంటే ఆ నెయ్యి అందులో వేసేసిన తర్వాత మరి ఈ బ్రెడ్ స్లైస్లు అందులో వేసి మరి రెండు వైపులా కూడా మరి అందులో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని దాంట్లో ఆ నూనెలో సారీ ఆ నెయ్యిలో మరి చిన్న ఫ్లేమ్ ఉండాలి. అది కూడా ఎక్కువ హీట్ అవ్వద్దు, అని ఎక్కువ హీట్ అయితే కూడా మరి ఇవి బ్రెడ్ స్లైస్ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో అలా అయిన తర్వాత అవి కూడా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ప్లేట్లో వేయించిన బ్రెడ్ ముక్కలు అట్లా తీసేసి మళ్ళీ ప్లేట్లో వేయించుకోవాలి, అమర్చాలి. వేడివేడి రబ్దీ బాగా పోయాలన్నమాట దాని మీద, ఆ పాలం మీద బ్రెడ్ అంతా మునిగేలాగా పైన పోసేసేసి మొత్తం ఆ పాలు ఆ బ్రెడ్ మీద పోసేయాలన్నమాట. చిక్కగా అయిన పాలు, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు రేకులు దాని మీద ఆ బ్రెడ్స్ పైన, ఆ పాలన్నీ తీసుకున్న తర్వాత ఆ బ్రెడ్స్ పైన దాని మీద ఆ కుంకుమ పువ్వు రేకులు, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నదో వాటి తురుము అట్లా దాని మీద వేసేయాలి. తర్వాత 5 నిమిషాలు ఉంచి బ్రెడ్ రబ్దీని పీల్చుకున్నాక దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అనమాట మిగతా వాళ్ళకి పెట్టేసేయడం. సో ఇది ఏంటంటే మనకు ఇష్టాన్ని బట్టి, అక్కడ డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా మనకు అందుబాటులో ఉంటే ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కిస్మిస్ లాంటివి ఉంటాయి కదా, సో ఎండు ద్రాక్ష అట్లాంటివి కూడా మనం వేసుకొని ఇంకా టేస్ట్ ఎక్కువ కావాలనుకున్న మన అభిరుచిని బట్టి ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకోవడానికి మనకు అవకాశం ఉంది.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు జస్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. షాహే తుకడా స్వీట్ గురించి మనం తెలుసుకున్నాం. సో అన్ని ఐటమ్స్ వేసిన తర్వాత కూడా మరి చిన్న టెక్నిక్స్ టూ పాటిస్తే, టెక్నిక్స్ మీన్స్ ఇది మనకు తెలిస్తే ఆ స్వీట్ ఇంకా రుచిగా ఉండటం. పాలు క్రీమ్ ఉన్న పాలు వాడితే రబ్ది చిక్కగా వస్తుంది, అంటే మీగడలేని పాలు వాడడం వల్ల అంత రుచి ఉండదన్నమాట. అండ్ ఇది మామూలు బ్రెడ్ వాడటం కన్నా మిల్క్ బ్రెడ్ వాడితే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. రబ్ది వేడిగా ఉండగా బ్రెడ్ మీద వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. అంటే ఈ బ్రెడ్ని మనం ఆ నేతిలో వేసి మనం ప్లేట్లోకి తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత కన్నా కూడా వేడిగా ఉన్నప్పుడే దాని మీద పాలు పోస్తే ఆ పాలు త్వరగా ఆ బ్రెడ్ లోపలికి వెళ్ళిపోతాయి అండ్ స్వీట్ కూడా ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది. సో ఇది ఈరోజు జస్ని హైదరాబాద్. మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి హైదరాబాద్ ఏ కేంద్రం నుంచి.
2: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈ సమావేశాలు దేశానికి అత్యంత ఫలవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పార్లమెంట్లో చర్చలు తర్కం వాస్తవాల ఆధారంగా సాగాలని అన్నారు. ఋతుపవనాలు ఎంత ముఖ్యమో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా అంత ఫలవంతంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభంగా కానీ ఇటీవల దివంగతులైన మాజీ సభ్యులకు ఖతార్ మాజీ అమీర్కు ఉభయ సభలు సంతాపం తెలియజేసి నీట్ పేపర్ లీకేజ్ అంశంపై విపక్షాలు చెప్పబట్టిన తీవ్ర నిరసనలు హంగామా కారణంగా ఇరు సభల కార్యకలాపాలు పదే పదే వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమైనట్లు సభాపతి ఓం బిర్లా సోషల్ మీడియాలో తెలియజేశారు. సభ్యులంతా రాజ్యాంగ ఘనతను, పార్లమెంటరీ సంప్రదాయాలను, మర్యాదలను కాపాడుతూ సహకార భవంతో

సమావేశాల్లో పాల్గొవాలని ఆయన కోరారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభమైంది. అల్పాదాయ వర్గాల ప్రజలకు లక్ష ఇళ్లు నిర్మించివ్వడానికి అవసరమైన కార్యాచరణను సచివాలయంలో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ ప్రారంభించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఖమ్మం బాలికను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, చికిత్సపై వైద్యులను ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని పోలీసు గృహాన్ని బంధం చేశారు. చెలో అంకాపూర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మూర్ పట్టణంలో 163వ సెక్షన్ అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి 2 రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల మండలం హక్కీపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులు పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. నియోజకవర్గంలో మన్నాడు చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. తెలంగాణలో ఇవాళ నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు డబుల్ కమిటాలోకి. ఈరోజు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జూలై 20వ తేదీ అంతర్జాతీయ చంద్ర దినోత్సవం జరుపుకోవటం అనవైతిగా జరుగుతుంది. సో అంతరిక్ష అన్వేషణలో మానవ జాతి సాధించిన విజయాల గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటాం. ముఖ్యంగా 1969 ఇదే రోజు అపోలో ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై మొదటిసారి అడుగుపెట్టిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

క్రికెట్ ఆడే బుద్ధికి రెస్టే దొరికినట్టు ఉందిరా 1947 ఆగస్ట్ 15th నీ నేరే చూసినట్టు ఉందిరా.

నీ పక్కనే వరంటూ చేస్తాం వీళ్ళకొచ్చే డౌట్కి కాసే చెప్పాలి లేటుకి కాళ్ళే పట్టాలి నైట్కి గుచ్చేటి చూపురో సర్చింగ్ అప్రో పాస్వర్డ్ మార్చాలి ఫోన్కి.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు వింటున్నారు డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అమెరికాకు చెందిన వైకింగ్ 1 వ్యోమనౌక అంగారక గ్రహంపై విజయవంతంగా దిగి అక్కడ వాతావరణంపై పరిశోధనలు ప్రారంభించిన రోజును కూడా చెప్పొచ్చు. సో మంగళ్యాన్ ఇది అమెరికాకు చెందిన వైకింగ్ 1 వ్యోమనౌక సాధించిన విజయం అని చెప్పొచ్చు. సో ఈ రోజును కూడా మరి ఘనంగా జరుపుకుంటుంది అమెరికా దేశం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

మీరు వింటున్నారు డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు చారిత్రక సంఘటనలో విషయానికి వస్తే, రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా 1944లో అడాల్ఫ్ హిట్లర్ను హతమార్చడానికి ఒక జరిగిన ప్రయత్నం విఫలమైంది సరిగ్గా ఇదే రోజు. సో అలా అడాల్ఫ్ హిట్లర్ మరి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అలాగే అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించాలనే కాంక్షతో బయలుదేరిన అలెగ్జాండర్ గారు సరిగ్గా ఈరోజు జన్మించారు. గ్రిగర్ మెండల్ 1822లో వీరు సరిగ్గా ఈరోజే జన్మించారు. వీరు జన్యుశాస్త్ర పితామహుడు అని చెప్తారు. వీరు మరి జన్యుశాస్త్రానికి వీరు అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. సర్ హెడ్మన్ హిల్లరీ వారు కూడా ఈరోజు సరిగ్గా ఇదే రోజు జన్మించారు. అలాగే 1919 తెంగ్సింగ్ నార్కేతో కలిసి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని, సర్ హెడ్మన్ హిల్లరీ 1919లో తెంగ్సింగ్ నార్కేతో కలిసి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి అధిరోహించారు. సో వీరిద్దరూ మరి 1919లో ఫస్ట్ టైం ఒక సరికొత్త రికార్డుని సృష్టించారని చెప్పొచ్చు.

అలెగ్జాండర్, తర్వాత గ్రిగర్ మెండల్, వీరు మరి ఎప్పుడు మర్చిపోలేని వ్యక్తులు. అలెగ్జాండర్ ఏమో మరి చరిత్ర సృష్టించారు, మరి ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకో, ప్రపంచం మొత్తం తానే రాజు కావాలని చేసినప్పటికీ మొత్తం కాకపోయినా కొంతవరకు తను అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యారు. అలాగే గ్రిగర్ మెండల్, మరి వారు కూడా జన్యుశాస్త్రానికి విశేషమైన సేవ అందించారు. మరి ఈరోజు జెనెటిక్స్ గురించి మనం మాట్లాడుతున్నామంటే దాని వెనుక వారి కృషి ఎంతో ఉందని చెప్పొచ్చు. సో ఈ సందర్భంగా మరి వాళ్ళిద్దరు కూడా మనందరం నివాళి అర్పిద్దాం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు అంతర్జాతీయ చెస్ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. 1924 ఇదే రోజు అంతర్జాతీయ సమాఖ్య ఎఫ్ఐడిఈ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా జూలై 20వ తేదీన అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. సో ఆ రోజు నిర్ణయించడం వల్ల మరి ఈరోజు వరకు కంటిన్యూగా 1924 నుంచి అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నారు.

0: బ్రో ఆకలేస్తుంది బిర్యానీ తిందామా
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం పద హలీం తిందాం
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి మన హైదరాబాదే కదా
0: కాదు హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది
1: ఓ అవునా
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు
0: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
1: జష్నే హైదరాబాద్ అదేంటి కొత్తగా
0: ఒక్క హలీమే కాదు ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. 1810 జూలై 20న స్పెయిన్ పాలన నుంచి కొలంబియా దేశానికి స్వాతంత్రం లభించిన రోజు కూడా అనొచ్చు. సో ఈరోజు కొలంబియా స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటుంది. అలాగే 1974 జూలై 20న సైప్రస్ తిరుగుబాటు, తుర్కీ దాడి, ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక పెద్ద సర్ప్రైజ్ సంఘటన అనొచ్చు. సో అనుకోకుండా జరిగింది. కానీ ఈ నేపథ్యం ఎందుకు జరిగింది? సైప్రస్ ఒక చిన్న ద్వీపు దేశం, అక్కడ రెండు ప్రధాన కమ్యూనిటీస్ ఉన్నాయి. సో 1974 జూలై 15న గ్రీస్లోని మిలిటరీ జుంటా సైప్రస్లోని ఇంకా కొన్ని తెగలు కలిసి మరి ఇక్కడ ఒక పోరాటం అనేది జరిగింది. సో ఈరోజు జరిగిన పోరాటం అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ పోరాటం ప్రభావాన్ని చూపిందని చెప్పొచ్చు. సో ఈరోజుని వాళ్ళు ఒక జ్ఞాపకంగా పెట్టుకొని సో ఈరోజును జరుపుకుంటారు. స్టూడియోలో టైం 3:59 దాటి 50 సెకండ్లు. మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో భాగంగా తొలిసారి మాల్డోవా చేరుకున్నారు. కిసినో అంతర్జాతీయ విమానాశ్రయంలో మాల్డోవా డిప్యూటీ ప్రధాని విదేశాంగ మంత్రి మిహాయ్ పోప్షోయ్ ఆమెకు ఘనస్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి మాల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తి మినహా 33 నుంచి 37కు పెంచేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. జ్ఞాన్ భారత్ మిషన్ ద్వారా 8 కోట్లకు పైగా ప్రాచీన గ్రంథాలను డిజిటలైజ్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్సభలో తెలిపారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ మిషన్ చేపట్టామని, ఇప్పటికే 3.74 లక్షలకు పైగా గ్రంథాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని

ఆయన వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా చార్ధమ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. భక్తులు పుకార్లను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలనే పాటించాలని అధికారిక యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక అక్రమాల దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ స్తంభింపజేసిన 3 బ్యాంక్ ఖాతాలను వినియోగించుకునేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు కలకత్తా హైకోర్టు మధ్యంతర ఉపశమనం నిరాకరించింది. దాదాపు 440.42 కోట్ల నిధులు ఉన్న ఈ ఖాతాల నిర్వహణకు అనుమతి నిరాకరిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కొత్త నిబంధనల వల్ల 11 కోట్ల టీవీలు ఆగిపోతాయని, ఛార్జీలు 4 నుంచి 6 రెట్లు పెరుగుతాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ప్రసార నిబంధనలను సరళీకరించుకిందుకే డ్రాఫ్ట్ రూల్స్ రూపొందించామని, రుసుములు పెంచే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ అగర్తలాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి గురువారం వరకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేశారు ఇన్వెస్ట్ ఇండియాలోకి. విదేశీ కంపెనీలు మన భారత్లో ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేయడం, ప్రభుత్వ అనుమతులు, పాలసీలో గైడ్ చేయటం, ఇన్వెస్ట్మెంట్ తర్వాత కూడా సపోర్ట్ చేయటమే ఈ ఇన్వెస్ట్ ఇండియా చేసే పని. ఇక ఇన్వెస్ట్ ఇండియా ప్రస్తుత అప్డేట్స్ వచ్చేసి, జూలై నెలలో భారత్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు ఎఫ్పిఐ భారీగా పుంజుకుంటున్నాయి. గత 4 నెలల అమ్మకాల తర్వాత విదేశీ మదుపరులు ఈక్విటీలలో 15,157 కోట్లు, డెట్ మార్కెట్లో 9,853 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దేశీ స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండటం ఇందుకు కారణమని కూడా చెప్పొచ్చు. సో ఇన్వెస్ట్ ఇండియా మరి వేగంగా దూసుకుపోతుందని చెప్పొచ్చు.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani. It's a feast for your ears.
3: Jashne Hyderabad. Savor the city's soul.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఇన్వెస్ట్ ఇండియా. ఈ నెలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేసి మరి స్టాక్ మార్కెట్లో జూలై 1 నుంచి ఆర్బీఐ స్టాక్ మార్కెట్ నిబంధనలను కూడా కఠినతరం చేసింది. సో బ్రోకర్లు ఎక్స్చేంజీల వద్ద ఇచ్చే గ్యారంటీలలో 100% కొలేటర్ చూపించాలి, అందులో కనీసం 50% వరకు నగదు రూపంలో ఉండాలి. ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వల్ల కూడా మన దగ్గర ఇన్వెస్ట్ ఇండియాలో మరి ఇన్వెస్ట్ చేయడానికి వచ్చే కంపెనీలు ఆసక్తి చూపుతాయి. సో మరి అన్నీ భద్రంగా ఉంటాయనే నమ్మకంతో మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కంట్రీస్ మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ప్రస్తుతం ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పొచ్చు ఇన్వెస్ట్ ఇండియాలో.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జూలై 4, 2026 నుంచి భారత్ ఇజ్రాయిల్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇది రెండు రాష్ట్రాల మధ్య రెండు దేశాల మధ్య పెట్టుబడులకు చట్టపరమైన భద్రత రక్షణ కల్పిస్తుంది. అలాగే స్వీడన్కు చెందిన ప్రముఖ ఫర్నిచర్ సంస్థ భారత్లో తన కార్యకలాపాలను విస్తరించడానికి 2030 నాటికి 21 వేల కోట్ల పైగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. సో 2030 నాటి వరకు అంటే ఒక దశల వారీగా 21 వేల కోట్లను ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మరి ఎంతోమందికి భారతీయులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆ సంస్థ ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. మరి ఈ జూలై నెలలో మరి డైరెక్ట్ ప్రత్యేకంగా కొత్త ప్రకటనలు రానప్పటికీ మరి ఇంతవరకు మరి ఒప్పందం జరిగినవి అవన్నీ కూడా మరి ఈ జూలై నెలలో ప్రాక్టికల్గా అమల్లోకి వచ్చాయి. అండ్ మరి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇన్వెస్ట్ ఇండియా ద్వారా వస్తున్నాయి.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour.
2: Telangana,
1: the voice of our home state.
3: మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ప్రస్తుతం జూలై 2026లో భారత ఏఐ రంగం భారీ పెట్టుబడులతో దూసుకుపోతుంది. జూలై 2026లో ఇన్వెస్ట్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా కొత్త విదేశీ పెట్టుబడుల ప్రకటనలు ఏమీ జరగలేదు, కానీ అంతకుముందు జరిగిన భారత ఏఐ ఇంపాక్ట్ సబ్మిట్ 2026 ద్వారా 20 లక్షల కోట్ల అంటే సుమారు 250 బిలియన్ల పెట్టుబడుల ప్రవాహం దేశీయంగా కార్యరూపం దాల్చుతుంది అని చెప్పొచ్చు. సో దీని ద్వారా మరి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. తర్వాత మన భారత రెవెన్యూ కూడా పెరిగే అవకాశం ఉంది ఇన్వెస్ట్ ఇండియా ద్వారా.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిణి నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఇన్ వెస్ట్ ఇండియా. ఇన్వెస్ట్ ఇండియా ప్రస్తుతం డేటా సెంటర్లు మరియు మౌలిక సదుపాయ వసతులు, డేటా సెంటర్లు గ్లోబల్ ఏఐ హబ్ల ఏర్పాటుకు భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. జూలై 3వ వారంలోనే భారతీయ ఏఐ స్టార్టప్లు దాదాపు 3,600 కోట్లు, అంటే 431 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను అందుకున్నాయి. సో ఇది ఇంతకుముందు జరిగిన ఒప్పందాల ప్రకారం మరిప్పుడు మనకి జూలై నెలలో భారీగా పెట్టుబడులు వచ్చాయి.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಂ
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಬೇರೆ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕ್ಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೆ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది
1: తెలంగాణ
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో
2: ఓర్ వారి ఇంకా వింటున్నారా బాలు ఇప్పుడు పోతాం రా ఊర్లో కొన్ని అక్క ఇక

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. 2025-26 సంవత్సరానికి గాను ఏప్రిల్ 30, 2026న 6.1 బిలియన్ విలువైన 60 ప్రాజెక్టులు గ్రాండింగ్ చేయించింది ఇన్వెస్ట్ ఇండియా. దీని ద్వారా 31,000 ఉద్యోగాలు 14 రాష్ట్రాలలో క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. 3 రెట్లు గ్రోత్ 2024-25తో పోలిస్తే. గ్రౌండెడ్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు 3 రెట్లు పెరిగాయి. అంతేకాకుండా పెద్ద కంపెనీలు ఇప్పుడు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి

0: ఎనిమిది గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలు.
1: మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇన్వెస్ట్ ఇండియాకు సంబంధించి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్స్, ఏఐ, ఎమర్జింగ్ సెక్టార్స్ అని చెప్పొచ్చు. ఇక టాప్ సెక్టార్స్ వచ్చేసి మూడు సెక్టార్లు ఉన్నాయి, కెమికల్స్, ఫార్మాసిటికల్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్స్. ఈ సంస్థలు 65% ఇన్వెస్ట్మెంట్స్ మనకు ఇండియాకి తీసుకొస్తున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ టాప్ లిస్టులో ఉన్నాయి. హై వాల్యూ ప్రాజెక్ట్స్ వల్ల ఎంపీ కూడా మరి మంచి ప్లేస్లో మరి ఉద్యోగాలను, రాజస్థాన్ ఊర్లో కూడా, రాజస్థాన్లో కూడా మరి ఉద్యోగాల క్రియేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఉద్యోగాలు ఎక్కువ క్రియేట్ చేయగలుగుతున్నాయి. అండ్ ఇన్వెస్ట్ ఇండియా మన తెలంగాణలో కూడా బాగా దూసుకుపోతుంది. మరి ఎన్నో పెట్టుబడులను తీసుకురావడంతో పాటు మరి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రయత్నం చేస్తుంది ఇన్వెస్ట్ ఇండియా తెలంగాణలో. ప్రత్యేకించి మనకి బాగా హైలైట్గా అవుతున్న విషయాలు సిద్దిపేట అండ్ జహీరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువ ఇండస్ట్రియల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటర్ ప్లాంట్కి సంబంధించి మినరల్ వాటర్ ప్లాంట్స్ సిద్దిపేట ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో అక్కడ కూడా చాలామంది యువతకు ఉపాధి అవకాశం ఆర్ ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఇక జహీరాబాద్లో కూడా చాలా ఉద్యోగాలను క్రియేట్ చేస్తుంది ఇన్వెస్ట్ ఇండియా. అలాగే ఇన్వెస్ట్ ఇండియా 2030 నాటికి 130 బిలియన్స్ ఎఫ్డిఐ తీసుకురావడం లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం 100 బిలియన్స్ ఏడాది ట్రెండ్ ఉంది. అంటే ఇంకా 30 బిలియన్ ఎఫ్డిఐ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది 2030 నాటికి. అంటే ప్రతి ఇయర్ 130 బిలియన్ డాలర్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇది ఈరోజు ఇన్వెస్ట్ ఇండియా. ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో భాగంగా తొలిసారి మాల్డోవా చేరుకున్నారు. కిసినో అంతర్జాతీయ విమానాశ్రయంలో మాల్డోవా డిప్యూటీ ప్రధాని విదేశాంగ మంత్రి మిహాయ్ పోప్షోయ్ ఆమెకు ఘనస్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుండి 2 రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. మరుసటి రోజు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. ఎస్ఐఆర్ కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. తక్కువ నీటి వనరులతో స్వల్పకాలిక పంట సాగులపై రైతులకు అవగాహన కల్పించాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులకు సూచించారు. వర్షాభావంతో వికసిత్ భారత్ జీరామ్జీ పనులతో తాగునీటి సంరక్షణ పనులు చేపట్టాలని అన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ప్రారంభమైంది. అల్పాదాయ వర్గాల ప్రజలకు 100,000 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కావాల్సిన కార్యాచరణను సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్లు ప్రారంభించారు. ఇళ్ల దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో పాటు బ్రోచర్ను వారు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అబ్ కీ బార్ మోదీ సర్కార్ అనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త, నాయకుడు కలిసి కట్టుగా ముందుకు సాగాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. జ్ఞాన్ భారత్ మిషన్ ద్వారా 8 కోట్లకు పైగా ప్రాచీన గ్రంథాలను డిజిటలైజ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్సభలో తెలిపారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ మిషన్ చేపట్టామని ఇప్పటికే 3.74 లక్షలకు పైగా గ్రంథాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి గురువారం వరకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్

వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ప్రమాదముందని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: నేను మెడ ముట్టుకుంటే తడగొట్టినట్టే.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఫంకీ మూవీ నుంచి మీరు వినబోతున్నారు చందమామ సాంగ్. ఈశ్వర్ దత్తు పాడిన పాట ఇది. దేవ్ పవార్ రచన అందించారు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీకోసం వచ్చేస్తుంది పెద్ది మూవీ నుంచి చక్కెరి సాంగ్. చక్కెరి సాంగ్ పాడిన వారు మోహిత్ చౌహాన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు ఈ చిత్రానికి.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

స్టూడియోలో టైం 5:44 దడే 59 సెకండ్లు. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన హెచ్బిఎస్ కార్పస్ రేట్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ టి శశికుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్. ఈ విషయం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శశికుమార్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: సామాన్యంగా ఈ సినిమాల్లో కానీ లేదంటే కొన్ని వార్తాపత్రికలో హేబియస్ కార్పస్ రిట్ వేశారన్న విషయం వింటూ ఉంటాం.
1: అవునండి.
0: ముఖ్యంగా ఈ హేబియస్ కార్పస్ అంటే ఏమిటండి?
1: మొదట ఈ హేబియస్ కార్పస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ రిట్స్ ఏంటి, అసలు రిట్ అంటే ఏంటి ఒకసారి మనం చర్చించుకుందామండి. రిట్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ రిటెన్ లీగల్ రెమెడీ ప్రొవైడెడ్ టు ద సిటిజన్స్. ఈ రిట్స్ అనేవి ఇవ్వడానికి కేవలం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మాత్రమే పరిధి ఉందండి. మిగిలిన కోర్టులకి న్యాయస్థానాలకి ఈ పరిధి లేదు. తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన మొదట్లో ఈ రిట్స్ ఇచ్చే అధికారాన్ని మద్రాస్ హైకోర్టు, బాంబే హైకోర్టు, కలకత్తా హైకోర్టు కేవలం 3 హైకోర్టులకి, తర్వాత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి మాత్రమే ఉండింది. ఎప్పుడైతే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో 1950 తర్వాత అన్ని రాష్ట్రాల హైకోర్టులకి కూడా ఈ రిట్లు జారీ చేసేటువంటి పరిధిని కల్పించడం జరిగిందండి. ఆ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు వాళ్ళ హైకోర్టుల ద్వారా రిట్స్ ఇవ్వగలుగుతున్నారు. మనకు ప్రాథమికంగా 5 రకాల రిట్లు ఉన్నాయండి. 1 రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్, 2

0: ఆఫ్ మ్యాండమస్, మూడవది రిట్ ఆఫ్ సెర్షియోరారి, నాలుగవది రిట్ ఆఫ్ ఓవారంటో, ఐదవది రిట్ ఆఫ్ ప్రొహిబిషన్. ఈ ఐదు రకాల రిట్లు మనకు రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్నాయండి. సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఆర్టికల్ 32 ప్రకారం వెళ్తారండి. హైకోర్టులకి రిట్స్ కోసం వచ్చేటప్పుడు ఆర్టికల్ 226 రాజ్యాంగం ప్రకారం అప్లై చేస్తారండి. ఇది ప్రాథమికంగా మన రిట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అండి.
1: అయితే హైకోర్టులో వేయగలిగిన రిట్లన్నీ కూడా సుప్రీంకోర్టులో వేయొచ్చు అంటారా?
0: లేదండి, మనకు హైకోర్టులో ఫండమెంటల్ రైట్స్ ప్లస్ లీగల్ రైట్స్ రెండిటికి కూడా జ్యూరిస్డిక్షన్ ఉందండి. సుప్రీంకోర్టుకు వచ్చేటప్పటికి కేవలం ఫండమెంటల్ రైట్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ మాత్రమే ఉంది.
1: ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా
0: వెళ్ళవచ్చు అండి. అయితే అక్కడ మనం సుప్రీంకోర్టుని జస్టిఫై చేయాల్సి వస్తుంది. ఏ కారణం చేత హైకోర్టుకు వెళ్లకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వచ్చాము అనేది కన్విన్స్ చేయాల్సి వస్తుంది.
1: దాని యొక్క తీవ్రత కానీ ఇంపార్టెన్స్ కానీ నెసెసిటీ కానీ మనం ఉన్నత న్యాయస్థానానికి కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా మనం రిలీఫ్ పొందే అవకాశం ఉందంటారు. శశికుమార్ గారు, హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటండి?
0: ప్రొడ్యూస్ ద బాడీ అండి.
1: ఈ రిట్ అనేది ఎవరు ఫైల్ చేయవచ్చు, ఎలా ఫైల్ చేయాలి, ఏ ఏ సందర్భాల్లో ఫైల్ చేయొచ్చు, ముఖ్యంగా హేబియస్ కార్పస్ విషయానికి వస్తే ఏ ఏ సందర్భాల్లో ఈ రిట్ ఫైల్ చేయవచ్చు?
0: రమేష్ గారు, ఈ హెబియస్ కార్పస్ అన్నది ప్రాథమికంగా మనకి ఎవరైనా ఒక వ్యక్తి అన్లాఫుల్గా డిటెన్షన్ చేశారు, చేసిన తర్వాత 24 గంటల లోపల న్యాయస్థానం ముందు అతన్ని ప్రవేశపెట్టలేదు, ఇంకా అతను అరెస్ట్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ఇటువంటి సందర్భాల్లో ఆ అరెస్ట్ అయిన వ్యక్తికి సంబంధించినటువంటి సంబంధికులు కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కానీ అప్లై చేయవచ్చండి. ఎందుకంటే ఆ వ్యక్తి అటు అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు కాబట్టి అతను చేయలేకపోతాడు. కాబట్టి అతనికి సంబంధికులు, అతని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అతని శ్రేయోభిలాషులు తప్పనిసరిగా ఈ హెబియస్ కార్పస్ అన్న రిట్ని ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉందండి.
1: అంటే ఈ హెబియస్ కార్పస్ రిట్ ద్వారా అక్రమ నిర్బంధాన్ని నుంచి విడుదల పొందే అవకాశం ఉంటుంది,
0: రక్షణ పొందవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని సేఫ్టీ, అతను 24 గంటల పాటు కోర్టుకి అతన్ని ప్రొడ్యూస్ చేయలేదు, అతని బంధువులకి, అతని భార్యాబిడ్డలకి అతని అరెస్టు గురించి చెప్పలేదు అఫీషియల్గా అన్నప్పుడు అతని రక్షణ, అతని సేఫ్టీ గురించి భయాందోళనలు ఉంటాయి. కాబట్టి అతన్ని భౌతికంగా బై బాడీ కోర్టు ముందు ప్రజెంట్ చేయమని అడిగే రిట్టే హెబియస్ కార్పస్ అండి.
1: ఈ డిటెన్షన్ అంటే సాధారణంగా పోలీసుల డిటెన్షన్ అనే భావనలోకి వస్తారు. పోలీసులు కాకుండా వేరే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు డిటైన్ చేసినా కానీ వాళ్ళు వ్యతిరేకంగా హేబియస్ కార్పస్ వేయచ్చు అంటారండి?
0: వేయవచ్చండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్యన దెబ్బలాటలు జరిగి పిల్లలను భర్త కానీ భార్య కానీ నిర్బంధించి వాళ్ళని గురించి చెప్పకుండా ఉన్నప్పుడు కానీ, అలాగే ఆస్తి సంబంధమైనటువంటి తగాదాలలో కూడా ఎవరినైనా నిర్బంధించేసి వాళ్ళ యొక్క రక్షణకు ప్రమాదం ఉంది, వాళ్ళ జీవితానికి ఇబ్బంది ఉంది అన్న సందర్భాల్లో కూడా ఈ హెబియస్ కార్పస్ని వేయవచ్చండి.
1: ప్రైవేట్ వ్యక్తులు కనుక ఎవరినైనా నిర్బంధించినట్టు కనుక మనకు భయాందోళనలు కనుక ఉన్నట్లయితే ఎవరికి వ్యతిరేకంగా ఎవరిని యాక్షన్ తీసుకోమని తీసుకోవచ్చు అంటారు?
0: ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం అనుకున్నట్టుగా భార్యాభర్తల మధ్యన గొడవ జరిగింది, పిల్లలను భర్త నిర్బంధించాడు, వాళ్ళ రక్షణ గురించి భార్యకు భయం ఉంది, అప్పుడు భర్తకు వ్యతిరేకంగా కేసు వేయవచ్చండి హెబియస్ కార్పస్ రిట్. అప్పుడు 24 గంటల లోపల వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుందండి.
1: ఆ రిట్ అందుకున్నప్పటి నుంచి
0: అవునండి. ఈ హెబియస్ కార్పస్ అన్న రిట్ అండి మొట్టమొదట మనకు ఆరిజిన్ ఇంగ్లాండ్లో స్టార్ట్ అయిందండి 13వ శతాబ్దంలో. దీన్ని ప్రిరాగేటివ్ ఆఫ్ రిట్స్ అని ఒక స్పెషల్ రిట్గా పరిగణించేవాళ్ళు అన్నమాట. అయితే ఆ రోజుల్లో రాచరికం వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ వలన ప్రాథమిక హక్కులు భంగం కలిగి ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు అన్న సందర్భాల్లో కూడా ఈ ప్రిరాగేటివ్ ఆఫ్ రిట్ని వేయడం

0: జరిగిందండి. ఆ తరువాత వాళ్ళ చట్టం ప్రకారం ఏమిటంటే, నో ఫ్రీ మ్యాన్ షల్ బీ టేకెన్ ఇంటూ ఇంప్రిజన్మెంట్ ఆర్ కస్టడీ ఆర్ హిస్ లిబర్టీ కెనాట్ బీ డిసీజ్డ్ వితౌట్ లాఫుల్ రీజన్స్ అనేసి, దాని వలన అతనికి సంబంధికులు కేసులు వేసినప్పుడు వాళ్ళని ప్రొడ్యూస్ చేయమని చెప్పి ఆర్డర్లు ఇచ్చిన సందర్భాలు జరిగాయండి. ఆ తరువాత 1681లో కూడా ఈ హెబియస్ కార్పస్ అన్నదానికి చాలా బలం చేకూరుతూ చాలా కేసులు జరిగాయండి. అప్పటి నుంచి మిగతా దేశాల్లో కూడా ఈ హెబియస్ కార్పస్ అన్నదానిని వేశారు. మన దేశంలో మనకి 1950 నుంచి మనకు ఈ రిట్స్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం, హైకోర్ట్స్లో ఆర్టికల్ 226 ప్రకారం మనకు హెబియస్ కార్పస్ రిట్స్ వేసుకునే అవకాశం మనకి పార్లమెంటు కల్పించిందండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దానిలో అప్పుడు ఏమన్నారంటే, రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దాని ప్రకారం మనకి ఈ అవకాశాలు వచ్చాయండి. మొట్టమొదటగా 1948 ఏది మనకు రాజ్యాంగం ఇంకా అమల్లోకి రాకుండా 3 హైకోర్టులు ఇందాక చెప్పినట్లుగా కలకత్తా, మద్రాస్, బాంబే, తర్వాత సుప్రీంకోర్టు వాటికి మాత్రమే రిట్లు జారీ చేసే టైంలో కూడా హెచ్వి కామత్ అనేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇది ఒక చట్టం జరిగిందండి. ఆ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు, ఏ వ్యక్తి యొక్క స్వేచ్ఛకైనా భంగం కలిగినప్పుడు ఆ వ్యక్తి సంబంధికులు హెబియస్ కార్పస్ రిట్ ద్వారా న్యాయస్థానాల తలుపు తట్టడానికి అవకాశం ఉంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా 1948లోనే చెప్పారండి. తర్వాత 1950లో దాదాపుగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల హైకోర్టులు కూడా ఈ రిట్ని మనకి ఇస్తున్నాయండి.
1: ఈ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే అక్రమ నిర్బంధం చేసిన వారిని ఈ హేబియస్ కార్పస్ ద్వారా మనము రిట్ వేసి ఆ తర్వాత నిరూపణ చేయగలిగితే, అది పోలీసులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇంకా ఏ రకమైన సంస్థలు కానీ, ఇలా ప్రూవ్ అయినప్పుడు వాళ్ళకి ఏ రకమైన పనిష్మెంట్ ఉంటుందండి?
0: ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తిని అన్లాఫుల్ కస్టడీ నిర్బంధంలోకి తీసుకుని అతను తీసుకోవడానికి సహేతుకమైనటువంటి కారణాలు లేవు, కోర్టు ముందు 24 గంటల లోపల ప్రొడ్యూస్ చేయలేదు అని గనక న్యాయస్థానం భావించిన సందర్భాల్లో మనకున్నటువంటి శిక్షాస్మృతుల ప్రకారం ఇంప్రిజన్మెంట్ అండ్ ఆల్సో ఫైన్ రెండు వేసే అవకాశం కూడా న్యాయస్థానానికి ఉందండి.
1: ఇలాగే ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ సంస్థలు చేసినప్పటికీ కూడా వారికి భారత శిక్షాస్మృతిలో ఉండే సెక్షన్స్ ప్రకారం పనిష్మెంట్కి
0: ఉందండి, అవకాశం ఉందండి. చాలా ఇంపార్టెంట్ కేస్, సెన్సేషనల్ కేస్ ఉన్నది, రాజన్ కేస్ అని ఒకటి జరిగిందండి.
1: ఎక్కడ జరిగిందండి?
0: 1976లో కేరళ రాష్ట్రంలో ఇది జరిగిందండి. అప్పుడు అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని విధించారు. ఆ సందర్భంలో కేరళలో నక్సలైట్ ఉద్యమం చాలా తీవ్రంగా జరుగుతూ ఉండింది. పోలీసులు రాజన్ అని ఒక విద్యార్థిని నక్సలైట్ అని పొరబడి అరెస్టు చేయడం జరిగింది. అతన్ని వేరే వేరే పోలీస్ స్టేషన్లన్నిటికీ పంపిస్తూ వచ్చారు,
1: మారుస్తూ
0: అంటే అతని ఉనికి సందేహాస్పదంగా ఉంటూ వచ్చింది. ఆ సందర్భంగా రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అన్న దానిని ప్రయోగించడం జరిగిందండి. చివరికి ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే, ఆ సందర్భంలో కరుణాకరన్ అని ఆ రోజుల్లో కాంగ్రెస్ నాయకుడు లోకల్ పార్టీతో కలిపి, అంతకుముందు హోంమంత్రిగా ఉండేవాడు, అతను ముఖ్యమంత్రిగా వచ్చాడు. అతను ముఖ్యమంత్రిగా వచ్చిన 4 నెలల లోపలనే ఈ కేసు వెలుగులోకి వచ్చి దీనిలో కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ డీజీపీ రెస్పాన్సిబుల్ పర్సన్ దీనికి అని చెప్పి తేలి అతనిని న్యాయస్థానం శిక్షించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా ఈ కరుణాకర్ అన్న ఆయన తన ముఖ్యమంత్రి పదవికి నైతిక బాధ్యతగా రాజీనామా చేయాల్సిన సందర్భం కూడా. కారణం ఏంటంటే, వాళ్ళు మేము ఎవరిని నిర్బంధించలేదు అని చెప్తూ వచ్చారు, చివరికి అతనిని కస్టోడియల్ డెత్,

0: పోలీసుల నిర్బంధంలోనే అతన్ని చంపేయడం జరిగింది అనేది ప్రూవ్ అయింది. ఇది చాలా సెన్సేషనల్ కేసు జరిగిందండి. దీని మీద ఆధారపడి తర్వాత ఒక ఫేమస్ రైటర్ వారియర్ అన్న ఆయన మెమరీస్ ఆఫ్ ఏ ఫాదర్ అని చెప్పి రాశారు. తర్వాత పిరవి అని ఒక మలయాళం సినిమా కూడా వచ్చింది 2 సంవత్సరాల క్రితం. జై భీమ్ అని తెలుగు తమిళ్ 2 భాషల్లో కూడా చిత్రం వచ్చింది. దానికి బ్యాక్గ్రౌండ్ ఈ రాజన్ కేసేనండి.
1: మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్లాఫుల్గా అంటే న్యాయబద్ధం కాని ఏ పరిస్థితుల్లోనైనా ఒక ఫ్రీ మ్యాన్ని కన్ఫైన్ చేయడం, నిర్బంధించడం, అది పోలీసు వాళ్ళు కావచ్చు, సంస్థలు కావచ్చు, లేదంటే ఇతర ప్రైవేట్ వ్యక్తులైనా కానీ చేసినట్లయితే కోర్టుకి రిట్ జ్యూరిస్డిక్షన్ని ఇన్వోక్ చేస్తూ హేబియస్ కార్పస్ ఫైల్ చేసినట్లయితే ఖచ్చితంగా సత్వర న్యాయం పొందే అవకాశం ఉందంట.
0: ఉందండి. మనకు సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆయనను నిర్బంధించినప్పుడు కూడా అతనిని ఎక్కడ నిర్బంధించారు ఏమిటి అనేది పోలీసులు చెప్పినప్పుడు అన్నా హజారే గారిని కోర్టు ముందు హాజరుపరచాలి అని హెబియస్ కార్పస్ కేసు వేయడం జరిగిందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారండి. నమస్కారం.
0: నమస్కారం అండి.

ఇంతవరకు హెబియస్ కార్పస్ రిట్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ టి శశికుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. ఇంకెందుకు ఆలస్యం? నేను వచ్చేసిన బోల్డ్ అన్ని ముచ్చట్లు మీకోసం, మీతో మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉందో అండి. అసలు ఇది జూలై మంతేనా అని అప్పుడప్పుడు మనకు డౌట్ కూడా వస్తుంది, ఎందుకంటే అంతగనం ఉక్కపోత ఎండ అంతగా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చల్లచల్లగా అలా చినుకులు పడుతుంటే అబ్బా ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వాన అన్నట్టుగా అనిపించింది. అందుకోసం మీ అందరి కోసం ఎన్నాళ్ళ గుర్తొచ్చావే సాంగ్ వినిసేయండి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం జెన్జీ యువాలో. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేసుకుందాం కదా. ఈ జనరేషన్లో ఉన్నటువంటి జెన్జీ సెగ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్తో పాటు డిగ్రీ అనేది ఖచ్చితంగా అవసరం, అలాగే నైపుణ్యాలు కూడా చాలా చాలా అవసరం. అంటే ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటేనే సరిపోతుందా, దానికి కొత్త నైపుణ్యాలు కూడా అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఇప్పుడు కొత్త స్కిల్స్ లేకుంటే మనం ఏం చేయగలుగుతాం, ఎన్ని డిగ్రీలు ఉన్నా వేస్టే కదా. ఉద్యోగ ప్రపంచం కూడా చాలా చాలా ఫాస్ట్గా దూసుకెళ్తుంది, దానికి తోడు కొత్త నైపుణ్యాలు కూడా అవసరమే. అందుకే లైన్ లాంగ్ లెర్నింగ్ ఇప్పుడు అనేది చాలా ముఖ్యం. లైన్ లాంగ్ లెర్నింగ్ అంటే చాలా కాలం పాటు నేర్చుకోవడం, స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. డిగ్రీ మనకి ఒక స్టడీకి, ఒక బేస్మెంట్కి పునాది అనేది ఇస్తుంది, కానీ స్కిల్స్ అనేవి మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అంటే మనకంటూ ఏదో ఒక స్కిల్ ఉంటేనే కదా మనమంటూ ఒక చోటు ఉండేది, మనల్ని గుర్తించేది. ఆ స్కిల్లే లేకపోతే మనల్ని ఎవరు గుర్తించరు. అందరిలా చదువుతూ వెళ్ళాం, డిగ్రీ పట్టా పొందాం, అందరిలా జాబ్ చేస్తున్నాం, ఇది కాదు. మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్కిల్ ఉంటేనే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుంది. కంపెనీలు ఏముంది, మార్కులు, ఈ సమస్యలు, ఇలాంటి పరిష్కార సామర్థ్యం, కమ్యూనికేషన్, టీమ్ వర్క్ వంటి నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తాయి. కానీ AI, డిజిటల్ టూల్స్, డేటా అనాలిసిస్, డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాలు కూడా కొత్త కొత్త అవకాశాలు మనకు పెంచుతూ వస్తున్నాయన్నమాట. అలాగే భాషా నైపుణ్యాలు, పబ్లిక్ స్పీకింగ్, టైం మేనేజ్మెంట్, లీడర్షిప్ వంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా మన కెరీర్లో ఎంతో ఎంతో ఉపయోగపడతాయి. ఈ స్కిల్స్ లేకపోతే మనకంటూ ఒక ఐడెంటిఫై ఏముంటుంది, ఈ స్కిల్స్తోనే కదా కొత్త కొత్తగా మనం నేర్చుకునేది స్కిల్స్. సో ఈ స్కిల్స్ గురించి, ఈ నైపుణ్యాల గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి. ఏఐ డిజిటల్ టూల్స్ డేటా అనాలిసిస్ దీని గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ప్రతి సంవత్సరం కనీసం ఒక కొత్త స్కిల్ని నేర్చుకోవటం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మనకు ఎన్నో ఎన్నో అవకాశాలు అనేవి వస్తుంటాయి. డిగ్రీ ఒక్కటే సరిపోతుందా? స్కిల్స్ అనేవి ఖచ్చితంగా అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. ఈ జనరేషన్ కిడ్స్కి స్కిల్స్ అనేవే అవసరం. డిగ్రీ ఉన్నా లేకపోయినా నాకు తెలిసినంతవరకు స్కిల్సే అవసరం అన్నమాట. ఉద్యోగాల ప్రపంచం చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఏంటి, ఒక మంచి డిగ్రీ ఉంటే దాదాపు మనం ఏమనుకుంటాం, ఉద్యోగం వచ్చినట్లే, దాదాపు ఉద్యోగం ఖాయం అనే ఒక భావనలో ఒక అయోమయ స్థితిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. డిగ్రీ మాత్రమే అర్హత కాదు, ఆ అర్హతను ఉపయోగించి పనిని సమర్థంగా చేయగలిగేటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉంటేనే మనకు అనేవి అవకాశాలు వస్తుంటాయి. డిగ్రీ ఎందుకు అవసరం? స్కిల్స్ ఉంటే సరిపోతుంది కదా ప్రశాంతి, మరి డిగ్రీ ఎందుకు అవసరం అని మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే విద్యారంగంలో ప్రాథమిక అవగాహన అనేది మనకు ఖచ్చితంగా అవసరం. కాబట్టి మీరేం చేశారు, మీకేం పట్టా ఉంది, మీరేం చదివారు అని చూపించుకోవడానికి ఖచ్చితంగా మనకు డిగ్రీ అనేది అవసరం. క్రమశిక్షణ పాఠ్యాంశాల పునాది కూడా మనకు ఖచ్చితంగా అవసరం, కాబట్టి ఆ డిగ్రీ అనేది మనకు అవసరమవుతుంది. ఉద్యోగాలకు కూడా కనీస అర్హతగా డిగ్రీ పట్టాని చూపిస్తేనే మనం ఉద్యోగాన్ని పొందే అర్హత అనేది ఉంటుంది. అయితే స్కిల్స్ కూడా ఎందుకు అంత ముఖ్యమైపోయాయి? ఒకప్పుడు డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు వచ్చాయి కదా, ఇప్పుడు స్కిల్స్ కూడా ఎందుకు అవసరం అనే దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి.

Rainbow 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్ విత్ యువర్ ఆచి ప్రశాంతి. డిగ్రీ ఒక్కటే అవసరం, స్కిల్స్ ఎందుకు అవసరం అని ఇప్పుడున్నటువంటి జనరేషన్ అనుకుంటున్నారు కదా. అంటే ఒకప్పుడు డిగ్రీ ఉంటేనే మనకు ఉద్యోగం వచ్చేది, కానీ ఇప్పుడు డిగ్రీతో పాటు మనకు స్కిల్స్ కూడా అవసరం. ఎందుకు అవసరం అనంటే, ఒక కంపెనీకి ఒక అభ్యర్థిని ఎంపిక చేసినప్పుడు కేవలం మార్కులు మాత్రమే కాకుండా వారు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా వీరు వెతుకుతారా లేదా అనే క్వశ్చన్స్ మనల్ని అడుగుతుంటారు. ఎలాంటివంటే, వారు సమస్యలను పరిష్కరించగలరా లేదా కొత్త విషయాలను త్వరగా నేర్చుకోగలరా లేరా, అలాగే బృందంతో కలిసి పని చేయగలుగుతారా లేరా, తమ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలుగుతారా లేదా, యువత పెంపొందించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ ఏఐ టూల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్ వినియోగం, క్రిటికల్ థింకింగ్, సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తారా లేదా అనే దానికోసం స్కిల్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళు యూజ్ చేస్తుంటారన్నమాట. అంటే ఒక విషయం కొత్తగా నేర్చుకోగలుగుతారా లేరా, అలాగే బృందంతో కలిసి ఏదైనా డిస్కస్ చేస్తారా లేరా. ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండింగ్ ఈ జెన్జీ కిడ్స్, ఈ ట్రెండింగ్ జనరేషన్కి ఖచ్చితంగా స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ యూజ్ అయ్యేటివి వీళ్ళలో సరైనవి ఉన్నాయా లేవా, సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా, అలాగే సమయ నిర్వహణ అంటే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ పాటిస్తున్నారా లేదా, పనులను బట్టి టైమింగ్ బట్టి పనికి ఉన్నటువంటి ప్రాధాన్యతను పూర్తి చేస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి అనేది ఇప్పుడున్నటువంటి జనరేషన్ కిడ్స్కి ఖచ్చితంగా నైపుణ్యాలు అనేవి ఉండాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ సెర్చింగ్ చేస్తున్నారన్నమాట. అలాగే ఇప్పుడున్నటువంటి ఏఐ యుగం పరిస్థితి ఎలా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town. Music, culture, sports and surprises. All packed in one vibrant show. So, whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మన ఆలోచనల విధానాన్ని స్పష్టంగా చెప్పగలరా? యువత పెంపొందించుకోవాల్సినటువంటి ఇంకా ముఖ్యమైనటువంటి స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడటం, వినటం, రాయటం, అలాగే డిజిటల్ స్కిల్స్, కంప్యూటర్, ఏఐ టూల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్ వినియోగం ఇవన్నీ నేర్చుకుని ఉండాలి. అలాగే క్రిటికల్ థింకింగ్, సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోవాలి. సమయ నిర్వహణ కూడా ఖచ్చితంగా అవసరం. మనం చేసేటువంటి పనులకు ప్రాధాన్యత ప్రకారం పూర్తి చేయాలి. టీమ్ వర్క్ మరియు నాయకత్వం, ఇతరులతో కలిసి పనిచేయటం, అవసరమైనప్పుడు నాయకత్వం వహించటం, భావోద్వేగ మేధస్సును ఒత్తిడిని నియంత్రించడం, ఇతరులను అర్థం చేసుకోవడం ఖచ్చితంగా అవసరం. అలాగే ఈ జనరేషన్లో ఉన్నటువంటి జెన్జీ కిడ్స్కి, జెన్జీ యువకి ఎలా ఉంది పరిస్థితి అంటే మొత్తం ఏఐ యుగమే నడుస్తుంది. కృత్రిమ మేధస్సును ఉపయోగించుకొని మనం కొన్ని పనులు చాలా ఈజీగా, ఫాస్ట్గా చేసిస్తున్నాం. దీనివల్ల ఏంటి? సృజనాత్మకత, నిర్ణయాలు తీసుకోవటం, మనుషులతో సమర్థంగా వ్యవహరించడం, కొన్ని నైపుణ్యాలను అయితే మనం ఎక్కువ విలువ పెరిగేలా చేస్తుంది. కాబట్టి

ఏఐని పోటీగా కాకుండా ఒక సహాయక సాధనంగా ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు, విద్యా సంస్థల పాత్ర, మార్కులతో పాటు నైపుణ్యాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్, వర్కౌట్స్, క్లబ్స్, కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. మన వైఫల్యాలను కూడా ఒక నేర్చుకునే అవకాశంగా చూడాలి. డిగ్రీ అనేది ఒక తలుపు తెరుస్తుంది, కానీ నైపుణ్యాలు మనల్ని ఆ గదిలో నిలబెడతాయి. మారుతున్నటువంటి ప్రపంచంలో పనిని నేర్చుకోవటం వారి భవిష్యత్తును నిర్మిస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇప్పుడున్నటువంటి జెన్జీ కిడ్స్, జెన్జీ యువలో ఏఐ యుగం కూడా చాలా డిఫరెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏఐని యూస్ చేస్తున్నారు. ఈ కృత్రిమ మేధస్సును ఉపయోగించుకొని చాలా ఫాస్ట్గా పనులు చేస్తున్నారు. అన్నీ చాలా ఈజీగా అయిపోయాయి, కానీ సృజనాత్మకత, నిర్ణయాలు తీసుకోవటం, అంటే కొంచెం మనుషులతోని పరస్పర భావాలు, ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఏఐ ఉంది కదా, ఇంకా దాన్ని అడిగితే అన్నీ ఇస్తుంది, అన్నీ నేర్చుకోవచ్చు అన్న ఒక ధీమాతో, అంటే పక్క వాళ్ళతో మాట్లాడేంత సమయం లేదు, ఆ సమయంని అక్కడ వాళ్ళతో టైం వేస్ట్ చేసే బదులు ఇక్కడ ఏఐ ఇస్తుంది కదా అన్నట్టుగా ఇలా చేయటం వల్ల మన ఆలోచన విధానం అనేది తగ్గిపోతుందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఏఐని ఒక పోటీగా కాకుండా ఒక సహాయక సాధనంగా, అంటే మనకి ఏదైతే రాదో, ఏదైతే నేర్చుకోవాలి అనుకుంటున్నామో, ఏదైతే తెలియని విషయం తెలియజేసుకోవాలి అనుకుంటున్నామో, దాన్ని ఒక ఫ్రెండ్లీగా, అంటే సహాయక సాధనంగా వాడుకోవచ్చు. అంతేకాని ఇంకా దానిపైన ఆధారపడడం వల్ల మన స్కిల్స్ అనేవి పోతుంటాయి అన్నమాట. సో మన తల్లిదండ్రులతో పాటు, మన విద్యా సంస్థలతో పాటు ఈ మార్కులను, ఈ వీటికి కూడా మనం సమాన ప్రాధాన్యత అనేది ఇవ్వాలి, ఈ స్కిల్స్కి కూడా. సో ప్రాజెక్ట్స్, వర్కౌట్స్, క్లబ్స్, కార్యకలాపాల్లో కూడా మనం ప్రోత్సహించేలా చూడాలన్నమాట ఈ తరం ఉన్నటువంటి పిల్లల్ని. మన వైఫల్యాలు కూడా, అంటే వాటిని చిన్నగా చేసి చూడకుండా వాటిని కూడా ఒక అవకాశంగా మార్చుకునేలా చేస్తే బాగుంటుందన్నమాట. సో చివరిగా చెప్పేది ఏంటంటే, డిగ్రీ అనేది మనకు ఒక తలుపు తెరుస్తుంది, అంటే ఎలా, మనకంటూ ఒక ఉద్యోగానికి కావాల్సినటువంటి పట్ట అనేది చూపిస్తుంది, కానీ మన స్కిల్సే మనల్ని అక్కడ నిలబెడతాయి. అంటే మనకు ఆ పట్టా ఉండి అక్కడ స్కిల్స్ లేకపోతే మనం అక్కడ ఉండి కూడా వేస్ట్ కదా. సో అదనమాట, ఈ మారుతున్నటువంటి ప్రపంచంలో నేర్చుకోవటం పనిని అనేది మన భవిష్యత్తును నిర్మిస్తుంది. అంటే ప్రతిరోజు ప్రతి స్కిల్, అంటే కొత్తగా నేర్చుకోవటం వల్ల మనం భవిష్యత్తులో బాగుపడటానికి, మనమంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందడానికి, అంటే మన స్కిల్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉండాలంటే మనం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తే విజయం మనదే. సో అదనమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, FM 101.9 MHz, విత్ యువర్స్ ఆచే ప్రశాంతి.

0: FM Rainbow 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో ఉన్నాం. సో నేను ఇవాళ మిమ్మల్ని ఏమడుగుతున్నాను అని అంటే, ఇవాళ ప్రపంచ చెస్ దినోత్సవం. మీ జీవితంలో చెస్లా ముందే ఆలోచించి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైనా సరే, అది మీకు విజయాన్ని అందించిందా లేదా, మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. మీరు మాకు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323300,

04023234821 04029704715 కి కాల్ చేయండి. మీ అనుభవాలు, సలహాలు, సూచనలను నాతో షేర్ చేసుకోండి. మీ అందరి కోసం మీరు నాతో మాట్లాడేలాగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోనిన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో నేను ఇవాళ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇవాళ ప్రపంచ చెస్ దినోత్సవం సందర్భంగా మీ జీవితంలో కూడా చెస్లా ముందే ఆలోచించి తీసుకున్నటువంటి ఏదైనా ఒక నిర్ణయం మీ జీవితాన్ని

0: కి విజయాన్ని అందించిందా లేదా అనే క్వశ్చన్ నేను అడిగాను. మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోండి. మీరు మాకు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323-0030, 0402323-4821, 0402970-4715కి కాల్ చేయండి. హలో హలో, లైన్ కట్ అవుతున్నట్టుంది. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. హలో
1: హలో మా ప్రశాంతి.
0: నమస్తే రమణయ్య గారు, బాగున్నారా?
1: బాగున్నామ్మా. దిర్గేట్ మన్ బా ఉందు.
0: థ్యాంక్ యూ సార్. చెప్పండి, క్వశ్చన్ విన్నారా?
1: ఇన్నా అన్నమ్మా. అదే కదమ్మా నిర్ణయం. నేను నిర్ణయం ఎట్లానేది కదా. నిర్ణయము నేను నా నిర్ణయాలను ముందు తీసుకునేటన్నీ కూడా ఫెయిల్ అయినాయి. అవి కుదరలే, ఇన్ని చేశాను కానీ కుదరది, ప్రతి దాంట్లో ఫెయిల్ అయిపోయినాం. అయితే తర్వాత పిల్లల్ని మాత్రం ఎడ్యుకేషన్లో డెవలప్ చేయాలనేది పూర్తిగా నిర్ణయం చేసుకున్నా. ఆ నిర్ణయంలో నేను పాస్ అయినా. పిల్లకాయలు ఇద్దరు బాగా మంచి ఉద్యోగాల్లో ఉండరు, బాగా ఉండారు కాబట్టి అది పిల్లలు ముగ్గురు కూడా పర్వాలేదు. అందరూ కూడా బాగా ఎడ్యుకేషన్లో డెవలప్ అయిపోయి వాళ్ళు చాలా బాగున్నారు. అది నాకు సంతోషం అయిపోయింది అంతే.
0: ఓకే, వారి విజయమే మీ విజయం అంటారు.
1: ఏమ్మా?
0: వారి విజయమే మీరు సాధించినట్టుగా ఫీల్ అవుతున్నారు.
1: అంతే కదమ్మా. మరి నేను
0: అంతే సార్,
1: ముందు నడిపించాను, నడిచినారు వాళ్ళు, వాళ్ళు వాళ్ళకు జయం కుదిరింది, జయం వచ్చింది కాబట్టి ఇబ్బంది లేకుండా జరిగిపోతుందమ్మా. నేను కూడా వాళ్ళు బాగాలేకపోతే నేను బాగుండలేను కదా.
0: అవునవును.
1: ఇప్పుడు నేను ఇంట్లో నా శ్రీమతి లేదు, పిల్లకాయలు అంటాము ఉండరు కదా, కాబట్టి వాళ్ళు నన్ను చక్కగా చూసుకోవాలంటే వాళ్ళు డెవలప్ అయితేనే నన్ను చూసుకోగలుగుతారు. కాబట్టి అదే విధంగా జరుగుతుంది నా జీవితం అంతా, అట్లా బాగా జరుగుతుంది. అది మా ప్రశాంతి నీతో పంచుకోవాలనుకున్నాను.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ.
0: సో అదనమాట, అంటే వాళ్ళు చేసినటువంటి, అంటే మనం ఏదైనా సాధించాలి అని ఒక అడుగు వేసినప్పుడు అది సాధించలేకపోవచ్చు, కానీ అది మన పిల్లల రూపంలో ఏదైనా ఒక విజయం సాధిస్తే అది చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం పిల్లలకి మంచి విద్యను అందించడం, వారు చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తులో మంచి ఏమంటారు ఒక ప్రత్యేకంగా వారికంటే ఒక గుర్తింపు తెచ్చుకునేలా వారు ఎదిగిపోతుంటే అసలు ఆ తల్లిదండ్రులకు ఎంత గర్వంగా ఉంటుందో అనమాట, రమణయ్య గారు చెప్పినట్టుగా ఉంటుంది. సో అదనమాట, ఏ తల్లిదండ్రికైనా సరే, వాళ్ళు జీవితంలో ఓడిపోయినా సరే, వారి పిల్లల ఎదుగుదలను చూసి వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బైక్ తీసుకోవటం, ఒక కార్ తీసుకోవటం, ఒక ఇల్లు తీసుకోవటం. సో వాళ్ళు ఉన్నంతలో హ్యాపీగా ఉండడం, ఇవన్నీ విషయాలు తల్లిదండ్రులకు తృప్తినిస్తాయన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన లైఫ్లో. అలాంటి వాళ్ళని అస్సలు దూరం చేసుకోవద్దు. సో ఇదన్నమాట, మీరు కూడా చెస్లా ముందే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైనా సరే, అవి మీ జీవితంలో విజయాన్ని సాధించాయా, అపజయాన్ని సాధించాయా, ఏదో ఒక అనుభవం ఉంటుంది కదా, అది మీరు నాతో షేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323-0030, 0402323-4821, 0402970-4715కి కాల్ చేసి మీ అభిప్రాయాల్ని, సలహాలని, సూచనల్ని నాతో షేర్ చేసుకోండి.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: Hello.
5: Hello, 101.9 అండి.
4: అవునండి, చెప్పండి.
5: I want to share something అండి. Am I live?
4: Live అండి, చెప్పండి.
5: Yeah. See, నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అండి MPC లో జాయిన్ అయ్యాను. బట్ MPC లో I did not score many good marks అన్నమాట. Later I moved to accounts. అకౌంట్స్ కి ఒక రకంగా చెప్తున్నారు, మీరు చెస్ట్ లో చెప్పినట్టుగా ఒక రకంగా ఆలోచించి ఇది ఏమైనా ఉపయోగపడుతుందేమో లైఫ్ లో, ఏదో ఒకటి చిన్నదేమైనా అకౌంటెంట్ గా అనుకున్నట్టుగా జాయిన్ అయ్యాను. బట్ లక్కీగా ఇట్ వాస్ అరౌండ్ 35 years బ్యాక్ డిసిషన్. So now at least I am earning 10 lakh rupees per month.
4: Oh, so, super.
5: My decision was extremely good. So I just want to share it with you.
4: Okay, thank you. Andi, mee peru cheppaledu, ekkada nunchi call chestunnaru?
5: Yes. Na peru Ramana Rao andi.
4: Ramana Rao, ekkada nunchi maatladutunnaru? Okay, Hyderabad nunchi.
5: Hyderabad.
4: Okay, thank you andi. Aa roju meeru teesukunnatvanti nirnayam ee roju mee life ni maarchesindi.
5: డెఫినెట్ గా అంటే అట్లా సైన్స్ లో వెళ్ళి ఉంటే వేరే ఏదేమో మరి ఇంజనీర్ గా. బట్ అట్లీస్ట్ నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్ వాట్ ఎవర్ డిసిషన్ ఐ హావ్ టేకెన్.
4: ఓకే, మీరు ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు కదా?
5: యా యా, డెఫినెట్లీ.
4: థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్.
5: థాంక్స్ అలాట్ మేడం.
4: సో ఇలాంటివి కదా మనకు కావాల్సింది, అంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తే అసలు కిక్కే వేరుంటుందన్నమాట. సో మనకంటూ చేసుకోవడానికి ఒక పని, ఫుల్ ప్యాకేజ్ అంటే మనకు సరిపడినంత సంపాదన ఉండి మన ఫ్యామిలీ

0: బాగుంటే అసలు అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మనం ప్రతిరోజు కృతజ్ఞతాభావంతో ఉంటాం, అంటే నాకంటూ ఒక మంచి వర్క్ దొరికింది, నాకంటూ ఒక కొత్త స్కిల్ ఉండడం, నాకంటూ ఆ రోజు నేను తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను అని ఒక తృప్తి ఉంటుంది చూసారా, అది చాలా బాగుంటుందన్నమాట. సో అలాంటి నిర్ణయాలు, అలాంటి ఆలోచనలు, అలాంటి తీసుకున్నటువంటివి ఏవైనా సరే, అవి మీ జీవితంలో ఉంటే మంచి అయినా సరే చెడైనా సరే అవి నాతో షేర్ చేసుకోండి. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు, శ్రీనివాసరావు మలక్పేటమ్మ.
0: గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి?
0: నేను చాలా బాగున్నాను సార్.
1: మీ టాపిక్ కూడా బాగుంది. అంటే మేము కూడా అంతకుముందు మాట్లాడేటప్పుడు ఎవరన్నా డెసిషన్ తీసుకుని ఉంటే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేవాడిని అంతకుముందు రోజుల్లో. తర్వాత డెవలప్ అయిన తర్వాత బయటకు వచ్చేసాక మళ్ళీ మాట్లాడుతున్నాక అరే మనం ఇంత పెద్ద తప్పు చేసాము అన్నెసరి గా చెప్పేశాను అని తర్వాత నేను రిపెంట్ అయ్యాడి. తర్వాత ఇవన్నీ చూసుకున్నాక నేర్చుకున్నాక నిజంగా కూడా ఎప్పుడైతే నిజంగా అవసరమైనప్పుడు ఏదైతే టాపిక్ వచ్చిందో అప్పుడు నేను కాదండి ఒక రెండు రోజుల తర్వాత మీకు నా డెసిషన్ చెప్తానని చెప్పి టైం తీసుకొని వాళ్ళకు నా డెసిషన్ చెప్పేవాడిని. అట్లాగా నా జీవితంలో చాలా మంచి మార్పులు వచ్చాయి. దాంతో నాకు కూడా బాగా ఫ్లెచింగ్ అయింది. దాంతో ఆమె వెరీ గుడ్ పొజిషన్ నౌ. సో మా బాబు కూడా అదే చెప్పాను, అట్లా చెప్పిన దాంతో కూడా ఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ నౌ. థ్యాంక్ యూ మా.
0: థ్యాంక్ యూ సార్, మంచి విలువైన సమాచారాన్ని మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట, అంటే ఒక్కొక్కరు ఒక్కో నిర్ణయాలు చెప్తుంటే అది భలే అనిపిస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక అనుభవం అనేది ఉంటుంది, అది మంచి అయినా సరే చెడైనా సరే అవి మనం షేర్ చేసుకుంటుంటే కూడా ఆ ఫీలింగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో శ్రీనివాసరావు గారు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు వారి జీవితాన్ని మార్చాయి, వాళ్ళ పిల్లల జీవితాన్ని కూడా మార్చాయి అన్నమాట. సో మీ లైఫ్లో కూడా ఇలాంటి ఆలోచన విధానాలు ఉంటాయన్నమాట. సో మీకు కాకపోయినా మీ పిల్లలకు ఇలాంటి నిర్ణయాలు వారి జీవితాన్ని మార్చినా సరే అలాంటివి ఏమైనా ఉన్నా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323 0402323 4821 0402970 4715 కాల్ చేసి మీ నిర్ణయం ఏంటి, మీ లైఫ్ను మార్చినటువంటి డిసిషన్ ఏంటి అనేది మీరు నాతో షేర్ చేసుకోవచ్చు.

0: మరొక కాలర్ మనతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో హలో, గుడ్ ఈవినింగ్ ప్రశాంతి మేడం గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి.
1: ప్రశాంతంగా ఉందని వాతావరణం అండి మీరు రాబట్టి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్.
1: ఇకపోతే అండి, ఎప్పుడో మా నాన్నగారు సంపాదించిన పొలం అండి, 2 ఎకరాలు ఉందండి. అది మా నాన్నగారి దగ్గర నుంచి మా నాన్నగారి కాలం చేశాక నాకు వచ్చింది అండి, 2 ఎకరాలు అండి. మా వాళ్ళు చాలా మంది చెప్పారు 15 లక్షలు 15 లక్షలు 30 లక్షలు వస్తే ఎందుకు అమ్మేసి బ్యాంక్ లో వేసుకో మంచిగానే, ఎందుకు పొలం గట్టా చూస్తా చూడడానికి గట్టా యాతన అవుద్ది, చాలా కష్టం అవుద్ది అని చెప్పారండి. కానీ అమ్మలేదండి, తొందరపడి నేను నిర్ణయం తీసుకోలేదండి. ఇప్పుడు 1 కోటికి పైన నడుస్తుందండి మార్కెట్ రేట్ అండి మా పొలం అండి.
0: సూపర్ సూపర్ సార్.
1: అంటే కౌలుకి ఇచ్చేసామండి, మేము వెళ్ళమండి. కౌలు దాడు మంచి మంచి ఆయన దొరికాడండి, ఏం వచ్చినా కానీ అబద్ధం ఆడండి, మంచిగా ఎంత వచ్చినా మనకి సగం పాలు ఇస్తాడండి. ధాన్యం పడినా ఏం పడినండి, తాటి చెట్లు ఉన్నాయండి, ఎండాకాలం ముంజికాయలు ఇంటికి తెచ్చేస్తాడండి. ఇప్పుడు వర్షాకాలం అయితే తాటి పళ్ళు రాలితే తాటి పళ్ళు కూడా తెచ్చేస్తాడండి. వేసవి కాలం మామిడికాయలు మామిడి పళ్ళు కూడా తెచ్చేస్తాడండి. ఈ విధంగా తొందర పడకపోబట్టి ఈ రోజున మంచిగా ఉందండి మాకు.
0: మంచి కోట్లైనటువంటి ఆస్తి ఉంది అనేది ఒక తృప్తి.
1: అవునండి మేడం, అవునండి మేడం.
0: థ్యాంక్ యూ సార్,
1: అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట, అంటే మనం పొలాల నిర్ణయాల్లో అస్సలు తొందరపడొద్దు. అంటే మనకు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అమ్మేసేయాలి అని ఆలోచిస్తాం, కానీ ఒక్కసారి పొలాన్ని అమ్మితే మళ్ళీ మనం తిరిగి కొనలేమన్నమాట. సో మెహబూబా సార్ గారు ఆలోచించినట్టు అప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకొని ఉంటే ఇప్పుడు వారికి ఆ విలువైనటువంటి ఆస్తి ఉండేది కాదనమాట. సో తొందరపడకుండా మంచిగా నిర్ణయం తీసుకొని ఆలోచించడం వల్ల ఈరోజు అక్కడ ఉన్నటువంటి పొలం వారిని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టిందని చెప్పవచ్చు. సో ఇలాంటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటాయన్నమాట. కానీ ఏదైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు, మనం మాట్లాడేద్దాం. హలో,
2: హలో,
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: ప్రశాంత్ ఓరేడి ప్రభాకర్ రావుని.
0: చెప్పండి సార్.
2: బాగున్నారమ్మా?
0: చాలా బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు?
2: నేను కూడా బాగానే ఉన్నాను, భగవంతుడి దయవల్ల.
0: చెప్పండి సార్.
2: ఆ నేరమ్మా?
0: ఆ మీరు సార్.
2: నేను ఓలేడి ప్రభాకర్ మాట్లాడు. అయితే జీవితంలో నిర్ణయం తీసుకునేది నా జీవితంలో మాత్రం నాకే అద్భుతం కాదు, 10 మందికి కూడా అద్భుతం అనిపించింది. ఏమంటానంటే, మా భార్య వియోగం చనిపోయింది. అప్పటికి పిల్లలు చిన్నవాళ్ళు అనమాట, 5th 6th క్లాస్ చదువుతున్నారు.
0: ఓకే.
2: ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుందాము అని అనుకుంటే పిల్లల భవిష్యత్తు కూడా చూడాలి, వచ్చినా చేస్తుందో చెయ్యదో, వీళ్ళు నా పిల్లలు కాదు నిర్మోహమాటంగా చెప్తున్నాను అనే వాళ్ళు కూడా ఉన్నారు.
0: అవును.
2: నేను ఎందుకు చెయ్యాలి అంటే అప్పుడు ఇంకా చాలా తట్టుకోలేను ఇంకా ఆ బాధని.
0: అవును.
2: ఒకళ్ళేమో ఆస్తులేని ఉన్నాయి, ఇవి ఆలోచన చేస్తున్నారే కానీ నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు గురించి చూడరు.
0: అవును.
2: ఒక నిర్ణయానికి వచ్చాను, వద్దు ఈ జన్మకై పెళ్లి వద్దు, మళ్ళీ నువ్వు పిల్లలు చక్కగా తయారు చేయాలి. వాళ్ళని ఒక రీతిగా తయారు చేసేటప్పుడు కల్లా 10 మంది మెచ్చుకున్నారు నా పిల్లల్ని చూసి. మా తల్లిగారి కుటుంబం తరఫు నుంచి 50 కుటుంబాలు, మా పోయిన భార్య అత్తగారి తరఫు నుంచి వాళ్ళకి 50 కుటుంబాల పిల్లలు స్టడీ అయిపోయారనమాట.
0: ఓకే.
2: ఎందుకంటే తల్లి లేకపోయినా కూడా పిల్లలను బాగా పెంచారు, పెద్దవాళ్ళని చేసిన వృద్ధులు చేశారు.

0: చెప్పని ప్రతి ఒక్కరూ చాలా నేర్చుకున్నారు మా పిల్లల దగ్గర నుంచి. ఒబీడియంట్, డిసిప్లిన్ కానీ, చదువులో కానీ, వంట వార్పు, ఇలాంటి విషయాలు.
1: సూపర్ సార్,
0: అది నా నిర్ణయం నాకే మంచిదేమనిపించింది. తర్వాత 10 మంది కూడా చెప్పారు, వాళ్ళే ఎవరైతే ఎందుకు ఇంకా చేసుకోలే చేసుకో అనే వాళ్ళే మంచి డిసిషన్ తీసుకున్నాం అన్నారు. నాకు జీవితంలో అది ఒకటి చాలు అనిపించింది. ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ రావు సార్ తీసుకున్నటువంటి నిర్ణయం వారి పిల్లల భవిష్యత్తుని మార్చేసింది. అంటే వారి శ్రీమతి చనిపోయినాక కూడా, అంటే చాలామంది ఏం చేస్తుంటారు, మళ్ళీ పెళ్లి చేసుకోవటం అంటే వారి స్వార్థం చూసుకుంటారు, అంటే పిల్లల భవిష్యత్తు చూడటం కూడా అని ఎన్నో రకాలుగా ఆలోచించి ఒంటరిగా ఉండడం ఇష్టం లేక పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ సార్ వచ్చిన ఆవిడ నా పిల్లల్ని చక్కగా చూస్తుందో లేదో అని వారి పిల్లల కోసం తను పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోతూ వారి పిల్లల్ని గొప్పగా చదివించి గొప్పగా తీర్చిదిద్దారట. నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి

0: అలా అనిపించింది. ఓలేటి ప్రభాకర్ రావు నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ రావు సార్ తీసుకున్నటువంటి నిర్ణయం వారి పిల్లల భవిష్యత్తుని మార్చేసింది. అంటే వారి శ్రీమతి చనిపోయినాక కూడా, అంటే చాలామంది ఏం చేస్తుంటారు, మళ్ళీ పెళ్లి చేసుకోవటం అంటే వారి స్వార్థం చూసుకుంటారు, అంటే పిల్లల భవిష్యత్తు చూడటం కూడా అని ఎన్నో రకాలుగా ఆలోచించి ఒంటరిగా ఉండడం ఇష్టం లేక పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ సార్, వచ్చిన ఆవిడ నా పిల్లల్ని చక్కగా చూస్తుందో లేదో అని వారి పిల్లల కోసం తను పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోతూ వారి పిల్లల్ని గొప్పగా చదివించి గొప్పగా తీర్చిదిద్దారట. నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అన్నమాట. సో ఇలాంటి వారు కూడా ఈ సమాజంలో ఈ టైంలో చాలా చాలా తక్కువగా ఉంటారనమాట. ఇలాంటి వారికి చేతులెత్తి నమస్కరించాలి. ఇలాంటి వారు ఉండటం, పిల్లల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దడం చాలా మంచి నిర్ణయం అన్నమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో ఇదన్నమాట, మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz.

0: What? I had no clue.
1: That's why you need Vibrant Hyderabad.
0: Vibrant Hyderabad? What's that?
1: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
0: Sounds like the ultimate city guide on radio.
1: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
0: Catch the vibe.
1: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz with yours Archie ప్రశాంతి. ఇవాళ ప్రపంచ చెస్ దినోత్సవం. 1924 FITE స్థాపించబడినటువంటి రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై 20న అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు చెస్ ఆట యొక్క మేధస్సు, వ్యూహాత్మక ఆలోచన, ఏకాగ్రతను తెలియజేయడానికి ఈ గేమ్ ప్రోత్సహిస్తుందన్నమాట. అలాగే చెస్ డేతో పాటు ప్రపంచ చెంప్ డే కూడా, వరల్డ్ చెంప్ డే. అధికారిక ఐక్యరాజ్య సమితి దినోత్సవం కాకపోయినా సరే పర్యావరణ అవగాహన, వినూత్న ప్రచార కార్యక్రమాల సందర్భంగా గుర్తించబడే రోజు ఇవాళ జెంప్ డే అన్నమాట. సో ఇవన్నీ ఐక్యరాజ్య సమితి గుర్తించకపోయినా సరే పర్యావరణ అవగాహన కోసం, వినూత్న ప్రచారం కోసం ఈరోజును గుర్తించబడే రోజు అన్నమాట. సో ఈ చెస్ డేకి సంబంధించినటువంటి వివిధ అంశాలు, వాటి గురించి క్లుప్తంగా, అంటే చెస్ ఆడటం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, వాటి చెస్లో ఆలోచించేటువంటి నిర్ణయాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz with yours Archie ప్రశాంతి.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి. ఇవాళ జూలై 20 అంటే అంతర్జాతీయ చెస్ దినోత్సవం. చెస్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాకుండా సహనం, తెలివితేటలు, ముందు చూపు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక కళను నేర్పుతుంది. జీవితంలో ప్రతి అడుగు కూడా చెస్లోని ఎత్తులాగే ఆలోచించి వేస్తే విజయాలన్నీ మనమే అన్నమాట. సో అదనమాట, చెస్ని ఒక గేమ్లా చూడకుండా మనకు ఉన్నటువంటి తెలివితేటలతో, ముందు చూపుతో, సహనంతో సరైన నిర్ణయాలు తీసుకొని ఒక జీవితంలో ఒక అడుగు వేయటం వల్ల చెస్లాగే ఎత్తుదగులు ఆలోచించి అడుగులు వేస్తే మన కళను, మన విజయాలు అన్నీ మనసొంతం అవుతాయన్నమాట. సో చేసుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, చెస్ గేమ్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి మేధో క్రీడల్లో ఒకటి చెస్ అని చెప్పొచ్చు. ఈ ఆట మనలోని ఏకాగ్రత, సహనం, వ్యూహాత్మక ఆలోచన, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రతి ఎత్తుగడ వేయడానికి ముందే అనేక అవకాశాలను విశ్లేషించడం చెస్ నేర్పించేటువంటి ఒక గొప్ప లక్షణం అని చెప్పొచ్చు. జీవితంలో కూడా ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకుంటే విజయావకాశాలు పెరుగుతాయని చెస్ మనకు తెలియజేస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తున్నా సరే చెస్లా ముందే ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకోవడం వల్ల మన విజయానికి పునాది అవుతుంది. అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని కొన్ని అనర్థాలు జరుగుతాయి. కాబట్టి చెస్లా ముందే ఆలోచించి ఒకటికి మరొకటి ఎత్తుకు పై ఎత్తులా ఆలోచించి సలహాలు, సూచనలు అంటే తెలిసిన వాళ్ళతో తీసుకొని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే విజయాలు అనేవి మనవే అవుతాయన్నమాట. సో భారతదేశానికి చెస్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అనుబంధం ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైతే ఒక సాంగ్ వినేసింది ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
5: ధనకధీం తగిదీం ధనకధీం ధనకధీం.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad.

0: on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.
2: Bro, did you know there's a theater fest at Dravindra Bharati tonight?
3: What? I had no clue.
2: That's why you need Vibrant Hyderabad.
3: Vibrant Hyderabad? What's that?
2: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
3: Sounds like the ultimate city guide on radio.
2: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
3: Catch the vibe.
2: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. భారతదేశానికి చెస్కి ఉన్నటువంటి అనుబంధం ఏంటి అంటే, చెస్ ఆటకు మూలం భారతదేశంలోని చతురంగం అని ప్రాచీన ఆటగా చరిత్రకారులు భావిస్తారు. ప్రపంచ చెస్ రంగంలో భారతదేశం ఎంతో పేరు సంపాదించింది. విశ్వనాథ్ ఆనంద్ భారతదేశపు తొలి ప్రపంచ చెస్ ఛాంపియన్గా కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం భారత యువ గ్రాండ్ మాస్టర్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాలు సాధిస్తూ భారత ఖ్యాతిని పెంచుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి చెస్ ఏదైతే ఉందో దానికి చతురంగం అనే ఒక పేరును తీసుకొచ్చి ప్రాచీన కాలంలోని చరిత్రకారులు ఆ పేరును పెట్టారనమాట. ప్రపంచ చెస్ రంగంలోని భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు గుర్తింపు తెచ్చిపెట్టింది. విశ్వనాథ్ ఆనంద్ భారతదేశపు తొలి ప్రపంచ చెస్ ఛాంపియన్గా కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిచ్చారు అనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే గ్రాండ్ మాస్టర్లు ఉన్నారో వారు కూడా అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాలను సాధిస్తూ భారత ఖ్యాతిని, చెస్ ఆట ప్రాముఖ్యతను కూడా పెంచుతున్నారన్నమాట. చెస్ ఆడటం వల్ల కేవలం వినోదం కాకుండా, వినోదం మాత్రమే కాకుండా మెదడు యొక్క చురుకుదనం, జ్ఞాపక శక్తి, ఓర్పు, నిర్ణయ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అందుకే పిల్లలకు కూడా, యువతకు కూడా రోజు రోజుకు కొంత సమయం చెస్కు కేటాయించడం ఎంతో ఉపయోగకరం అన్నమాట. సో ఇది అన్నమాట, మనం కూడా మన పిల్లలకి నార్మల్గా వినోదం ఇవ్వడమే కాకుండా మెదడుకు మేతలాగా పని సామర్థ్యాన్ని కూడా మనం కల్పించడం వల్ల అవుతాం. కాబట్టి పిల్లలకు కూడా మనం చెస్ని నేర్పించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఓర్పు పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం అంటే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఆలోచిస్తారు ఒకటికి రెండు సార్లు. ఈ సమయం అనేది వారు కేటాయించడం వల్ల వారిలో నైపుణ్యత, కొన్ని స్కిల్స్ కూడా మనం పెంపొందించవచ్చు అన్నమాట. చివరగా చెప్పేది ఏంటంటే, జీవితం కూడా ఒక చెస్ బోర్డు లాంటిది. ప్రతి అడుగు ఆలోచించి వేస్తేనే విజయం మన సొంతమవుతుంది. కాబట్టి ఈ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా చెస్ను ప్రోత్సహిద్దాం, ఆలోచనకి పదును పెడతాం. ఏమంటారు? అంతేనా? అంతే అంటారు కదా, నేనేమంటే మీరు కూడా అదే అంటారు. సో ప్రతి అడుగు ఆలోచించి వేస్తేనే మనకు విజయం సాధిస్తాం. కాబట్టి ఈ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా చెస్ గేమ్ను ప్రోత్సహిస్తూ, మన ఆలోచనకు పదును పెడుతూ, జీవితంలో మంచి మంచి లక్ష్యాలు సాధిస్తూ ముందుకెళ్దాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పెట్రోల్లో 20% మించి ఎథనాల్ కలిపే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి చెప్పారు. శాస్త్రీయ పరిశోధనలు, ఆటోమొబైల్ ఆయిల్ మార్కెటింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లతో సంప్రదింపులు జరిపాకే తుది నిర్ణయం తీసుకుంటామని లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బ్యారేజీలపై శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు వచ్చాయని ఆయన తెలియజేశారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నిరసనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగిందని ఆయన చెప్పారు. ఎల్నీనో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని, రైతులు ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 86 వ్యవస్థాపక దినోత్సవంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పాల్గొన్నారు. విద్యార్థులు దేశాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. 4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారి కోసం తకేడియా బయోఫార్మస్యూటికల్స్ అభివృద్ధి చేసిన దేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాను భారతదేశ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదించారు. ఇన్ఫెక్షన్కు సంబంధించి ముందస్తు పరీక్ష అవసరం లేకుండా ఈ 2 డోసుల వ్యాక్సిన్ 4 రకాల డెంగ్యూల నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది. లోక్సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాల ఆందోళన నడుమ సభ రేపటికి వాయిదా వస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈవేళ తొలి రోజు ఉదయం నుంచే నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్తో పాటు ఎస్ఐఆర్ వివాదంపై చర్చ జరగాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో పలుమార్లు సభ వాయిదా పడ్డా పరిస్థితి మారకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంతి. మనమున్నాం తెలంగాణం. తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం గురించి మాట్లాడుకునే ముందు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వినేసి ఎంజాయ్ చేసి ఆ తర్వాత మన తెలంగాణ గురించి మాట్లాడుకుందాం.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి. మనమున్నాం తెలంగాణ. తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం గురించి మనం మాట్లాడుకుందాం. ఇవాళ నేను ఎంపిక చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవసాయం, వాతావరణం, ఖనిజాలు, ఈ గనుల పాత్ర వ్యవసాయం వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. సో తెలంగాణ వాతావరణం ఏ రకానికి చెందింది అని అంటే ఉష్ణమండల సవర్ణ వాతావరణానికి చెందిందన్నమాట. తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఏ ఋతుపవనాల వల్ల వస్తుంది అంటే నైరుతి ఋతుపవనాల వల్ల వస్తుంది. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది అంటే వాచేడు అనే ప్రాంతం, అది ములుగు జిల్లాలో ఉందన్నమాట. తెలంగాణలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా ఏది అంటే జోగులాంబ గద్వాల జిల్లా. రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సాగు చేసే ప్రధాన పంట ఏది అనంటే వరి పంట అని చెప్పవచ్చు. పత్తి సాగులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది అంటే నల్గొండ జిల్లా అని చెప్పవచ్చు. పసుపు పరిశోధన కేంద్రం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఉంది అంటే అది జగిత్యాల జిల్లా అని చెప్పవచ్చు. ఇలాంటి అద్భుతమైనటువంటి తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాముఖ్యత గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం వాతావరణం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆర్థిక వ్యవస్థలోనే వ్యవసాయం అనేది తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర వాతావరణం ప్రధానంగా వేడి పొడి స్వభావాన్ని కలిగి ఉంటుంది.

వ్యవసాయం ఎక్కువగా వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణ లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే, రాష్ట్రంలో సగటు వార్షిక వర్షపాతం సుమారు 905 నుంచి 907 మిల్లీమీటర్లుగా ఉంటుందన్నమాట. మొత్తం వర్షపాతంలో సుమారు 79% నైరుతి ఋతుపవనాలు, అంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఇవి ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి వస్తుంటాయి. ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో సుమారు 14% ఈ సీజన్లో వర్షపాతం అనేది నమోదవుతుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయన్నమాట. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పండించేటువంటి పంటలు ఏంటి అంటే, వరి, పత్తి, మొక్కజొన్న, కంది, శనగ, వేరుశెనగ, మిరప, పసుపు.

నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయన్నమాట. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పండించేటువంటి పంటలు ఏంటి అంటే వరి, పత్తి, మొక్కజొన్న, కంది, శనగ, వేరుశనగ, మిరప, పసుపు. మన తెలంగాణ రాష్ట్ర నేల రకాలు ఎలా ఉంటాయి అనంటే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఇసుక లోమి నేలలు, కొద్దిపాటి అల్యూవియల్ నేలలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వ్యవసాయానికి సవాళ్ళు కూడా ఉంటాయి. అస్థిర వర్షపాతం, కరువు పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, భూగర్భ జలాల తగ్గుదల, వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఉంటుందన్నమాట. సో ఇటీవలి కాలంలో ఋతుపవనాల ఆలస్యం, వర్షాభావం కారణంగా ఖరీఫ్ సాగుపై ప్రభావం పడుతున్నట్లు కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా ఈ జూలై ఎండింగ్ అయిపోతున్నప్పటికీ మనకు సరిగ్గా వర్షపాతం అనేది నమోదు కాకపోవడం వల్ల, ఆలస్యం వల్ల ఖరీఫ్ సాగుపై ఖచ్చితంగా మనకు పంటలపై, నేలపై, వర్షపాతంపై, వాతావరణ పరిస్థితులపై ప్రభావం అనేది చూపిస్తుందన్నమాట. ఇప్పటికైనా వరుణదేవుడు కరుణించి అందరి కోసం, ప్రజలందరూ బాగుండడం కోసం వర్షం వస్తే రైతు అనేవాడు సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత రైతు బాగుంటేనే మనం బాగుంటాం, రైతు పండించే పంట ద్వారా మనం హ్యాపీగా తిని పడుకుంటున్నాం కాబట్టి, ప్రశాంతంగా ఉంటున్నాం కాబట్టి మొదటగా రైతు సంతోషిస్తాడు, ఆ తర్వాత మనం సంతోషిస్తామన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో ఖనిజాలు, గనుల ప్రాముఖ్యత ఎలా ఉంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

0: FM Rainbow 101.9.
1: Bro, did you know there's a theater fest at Dragendra Bharti tonight?
2: What? I had no clue.
1: That's why you need Vibrant Hyderabad.
2: Vibrant Hyderabad? What's that?
1: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
2: Sounds like the ultimate city guide on radio.
1: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
2: Catch the vibe.
1: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజాలు, గనులు, వాటి ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముందుగా వ్యవసాయం, వాతావరణం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఖనిజాలు, గనుల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం అవతరించింది. రాష్ట్రంలోని ఖనిజాలు పరిశ్రమల అభివృద్ధికి, విద్యుత్ ఉత్పత్తికి, ఉపాధి కల్పనకు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతోగా దోహదపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఖనిజాలు ముఖ్యంగా ఏంటి అంటే బొగ్గు. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో బొగ్గు అనేది అధికంగా ఉత్పత్తి అవుతుంది. అలాగే సున్నపురాయి సిమెంట్ పరిశ్రమకు ప్రధాన ముడి పదార్థంగా సున్నపురాయిని యూజ్ చేస్తుంటారు. గ్రానైట్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే విలువైన రాయి గ్రానైట్. ఇది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. అలాగే క్వార్ట్జ్, ఫెల్డోస్పార్, డోలమైట్, ఇనుప ఖనిజం, ఇవన్నీ మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా దొరికేటువంటి ఖనిజాలన్నమాట. అలాగే గనులు ఎలా ఉన్నాయి అని అంటే, సింగరేణి కొలిరేస్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించే బొగ్గు గనులు తెలంగాణకు ఎంతో ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో విస్తృతంగా బొగ్గు తవ్వకాలు జరుగుతున్నాయన్నమాట. సో ఈ గనులు అనేవి, సింగరేణి బొగ్గు గనులు అనేవి తెలంగాణకు వన్నె తెచ్చినటువంటి గనులు అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఒక హైలైట్గా నిలవాలి అనంటే సింగరేణి బొగ్గు గనులు కూడా ఒక పై స్థానంలోనే ఉంటాయి తప్ప కింది స్థాయిలో ఉండే అన్నమాట. సో సింగరేణి బొగ్గు గనులకు అలాంటి ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అన్నమాట. సో బొగ్గు గనులు, ఖనిజాలు గురించి మాట్లాడుకున్నాం కదా, ఖనిజాల ప్రాముఖ్యత కూడా ఉంది అన్నమాట. అది కూడా మాట్లాడుకుందాం. ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. తెలంగాణ ఖనిజాల ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది అనంటే, రాష్ట్ర ఆదాయాన్ని ఖచ్చితంగా పెంచే దాంట్లో ఖనిజాలు ఒకటి అన్నమాట. వేలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా ఖనిజాల ద్వారా కల్పిస్తాయన్నమాట. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు ప్రధాన ఇంధనం కాబట్టి ఖనిజాల ద్వారా ఖచ్చితంగా వీరికి లాభదాయకం అనేది ఉంటుంది. సిమెంట్, ఉక్కు నిర్మాణ, సిరామిక్స్ వంటి పరిశ్రమలకు కూడా ముడి పదార్థాలు ఖనిజాలనేవి అందిస్తాయి. గ్రానైట్ వంటి ఖనిజాల ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుంది. పారిశ్రామిక అభివృద్ధి బలమైన పునాది వేస్తుందన్నమాట. తెలంగాణ నేల పంటలతోనే కాకుండా ఖనిజ సంపదలతో కూడా సంపన్నమైందనే చెప్పొచ్చు. భూమి గర్భంలో ఉన్నటువంటి బొగ్గు

సున్నపురాయి, గ్రనైట్ వంటి ఖనిజాలు కూడా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, పరిశ్రమల పురోగతికి, వేలాది కుటుంబాల జీవనోపాధికి బలమైన ఆధారం అవుతున్నాయి. నిజంగా ఇది అబ్సొల్యూట్లీ మనం ఒప్పుకోవాల్సిందనమాట. మన తెలంగాణ రాష్ట్రం అనేది ఆ పంటతోనే కాకుండా ఆ పంటలో ఉన్నటువంటి సిరులు మాగనులతోనే మనకు సుసంపన్నంగా చేయడమే కాకుండా ఖనిజ సంపదలు, ఈ బొగ్గు గనులు, ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైనదని చెప్పొచ్చు. భూమి గర్భంలో ఉన్నటువంటి బొగ్గు కానివ్వండి, సున్నపురాయి కానివ్వండి, గ్రనైట్ కానివ్వండి, ఖనిజాలు మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పరిశ్రమలకే పురోగతికి ఇవన్నీ తెచ్చినటువంటివి. వేలాది కుటుంబాల జీవనోపాధికి బలమైన ఆధారం మన ఏమంటారు ఖనిజాలు, గనులు ఇవి ఆధారమవుతున్నాయి అన్నమాట. దీనంతటికీ కారణం మన తెలంగాణ రాష్ట్రం. మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సిరులు మాగనులు పండటం వల్లనే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపాధి అనేది దొరుకుతుంది. అందరూ కూడా పనులు చేసుకొని సుభిక్షంగా ఉంటున్నారు. ఇలాంటి తెలంగాణకు ఇంత గొప్ప విశేషం ఉండటం, మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండటం మనం గర్వంగా ఫీల్ అవ్వాలన్నమాట. సో ఇవాల్టి తెలంగాణ ప్రోగ్రాం ఇది అన్నమాట. నెక్స్ట్ రిమ్జిమ్ హైదరాబాద్లో కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, విత్ యువర్ ఆచి ప్రశాంతి.

ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. ఈ జూలై నాటికి మొత్తం వర్షాకాలం సీజన్ ఫుల్ అయిపోయి ఉండాలి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల వర్షాలు అనేవి కొంచెం ఆలస్యంగా వస్తున్నాయి. వర్షాలు వచ్చినా రాకపోయినా ఇప్పుడున్నటువంటి సీజన్ చేంజింగ్ వల్ల, అంటే ఉష్ణోగ్రతల తగ్గుదల వల్ల, వేసవి కాలానికి ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉంది. చాలామంది కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని మనం కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మన హెల్త్ని కాపాడుకోవచ్చు. అదేంటంటే, మనం ఎక్కువగా మరిగించిన వాటర్ని తీసుకోవటం వల్ల హెల్తీగా ఉంటాం. శుభ్రమైన నీటిని తాగాలి. నీటి ద్వారా వ్యాపించేటువంటి వ్యాధులను కూడా మనం ఈ వేడి నీళ్ళని తీసుకోవడం వల్ల నివారించవచ్చు అన్నమాట. వేడి తాజాగా వండిన ఆహారమే తీసుకోవడం వల్ల హెల్త్ అనేది బాగుంటుంది. బయట ఆహారం, నిల్వ చేసినటువంటి ఆహారాన్ని వీలైనంతగా అవాయిడ్ చేయడం మంచిది. చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. భోజనం ముందు, భోజనం తర్వాత కూడా ఖచ్చితంగా నీట్గా ఉంచుకోవడం వల్ల మన హెల్త్ అనేది బాగుంటుందన్నమాట. ఈ టైంలో దోమల సీజన్ కూడా అని చెప్పవచ్చు. దోమల నుంచి కూడా రక్షణ పొందడానికి ఇంటి చుట్టూ కూడా నీరు నిల్వ ఉండకుండా దోమతెరలు లేదా రిపెల్లెంట్లు కూడా వాడాలి. ఇవి వాడటం వల్ల మనం మన సంరక్షణలో మనం ఉండొచ్చు అన్నమాట. ఒకవేళ వర్షం వచ్చినప్పుడు వర్షంలో తడిచారే అనుకోండి, బట్టలు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే జలుబు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వీటిని నుంచి కూడా మనం జాగ్రత్తగా

కూరగాయలు పండ్లను శుభ్రంగా కడిగి తీసుకోండి. రోగనిరోధక శక్తిని పెంచేటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఆకుకూరలు, పండ్లు, పప్పులు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోండి. చెత్తా చెదారం కూడా నిల్వ లేకుండా చూసుకోవాలి. జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా వెంటనే వైద్యుని సంప్రదించాలి. గొడుగు లేదా రెయిన్ కోట్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. వర్షాకాలం కాబట్టి ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు కాబట్టి మనం బయటలో ఎన్నో పనులకు వెళ్తుంటాం కాబట్టి రెయిన్ కోట్ లేదా గొడుగు మన వెంట ఉంటే ఏ టైంకి వర్షం వచ్చినా జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వచ్చు అన్నమాట. ఈ వర్షాకాలం అనేది ఎలా ఉంటుందంటే మనందరికీ ఆనందంగానే ఉంటుంది. వర్షం వస్తుంది అంటే ఆ సరదా ఆనందం అది వేరుంటుంది. కానీ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. శుభ్రమైన నీటినే తాగండి. తాజా ఆహారం తీసుకోండి. దోమల నివారణకు కూడా చర్యలు తీసుకోండి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ సీజన్ను ఆరోగ్యంగా ఆనందంగా మనం గడపవచ్చు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ ఇవి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్తే బాగుంటుందన్నమాట. ఇది మన రిమ్ జిమ్ హైదరాబాద్లో నేను మీకు చెప్పేది ఏంటంటే ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నేను ఖచ్చితంగా ప్రతి ఈ జాక్టాక్లో ప్రతి దాంట్లో నేను ఏం మాట్లాడతానంటే ఖచ్చితంగా ఆరోగ్యం విషయం గురించి మాట్లాడతాను. ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ తాజా ఆకుకూరలు వేడివేడిగా వండించిన అన్నం మాత్రమే తీసుకోండి. ఈ సీజన్ అలాంటిది కాబట్టి జ్వరాలు, దగ్గులు, జలుబు ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి చాలా అలర్ట్గా ఉండండి. సో హీరిమ్ జిమ్ హైదరాబాద్లో ఇదన్నమాట. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆచే ప్రశాంతి.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. ఈ టైంకి మీది డిన్నర్ కూడా అయిపోయి ఉంటుంది, పడుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ మన ఎఫ్ఎం అయిపోయిన తర్వాతనే మీరు పడుకుంటారనేది నాకు తెలుసు. సో మీరు మంచిగా పడుకోవాలి, మంచిగా నిద్ర పట్టాలి అని అంటే నేను కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను, అవి పాటించండి. గాఢ నిద్ర పోవడానికి కొన్ని నియమాలు పాటిస్తే చాలండి. అవేంటంటే, భోజనం చేసిన వెంటనే నిద్రపోకుండా కనీసం 2 గంటల విరామం పాటించడం చాలా బెస్ట్ అన్నమాట. పడుకునే ముందు టీవీకి దూరంగా ఉండటం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. గదిలో వెలుతురుని తగ్గించి నిశ్శబ్ద వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. క్రమబద్ధమైనటువంటి నిద్ర సమయాన్ని కూడా అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి మరుసటి రోజు కూడా మనం ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఉంటుందన్నమాట. సో ఈ టిప్స్ పాటించడం వల్ల మీరు కూడా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారన్నమాట. సో మీ హెల్త్ గురించి ఆలోచించి నేను మంచి టిప్ చెప్పాను అని అనుకుంటున్నాను. ఇక సెలవు, మరి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంతి.

0: మృదంగ వాద్యం. 11:30 సుగం సంగీత్ కవాలి యుగలం వింటారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో హెచ్పివి వ్యాక్సిన్తో పలు ఉపయోగాల గురించి స్త్రీల కార్యక్రమం. ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ సమీరా ఆలూరి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక పాల ఉత్పత్తి ఆదాయానికి సహీవాల్ ఆవుల పెంపకం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల డైరీ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వర్ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 మనీ ఠాకా అండ్ మంతన్. రాత్రి 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 58 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.
1: जानते हैं कि आज दिन के अंतराल में हमारे घरेलू शेयर बाजार ने कैसा प्रदर्शन किया. प्रमुख घरेलू शेयर सूचकांक आज उतार चढ़ाव भरे सत्र के बाद गिरावट के साथ बंद हुए. सेंसेक्स 443 अंक यानी आधे प्रतिशत से अधिक लुढ़ककर 77,709 पर बंद हुआ. वहीं निफ्टी 96 अंक यानी लगभग आधे प्रतिशत की गिरावट के साथ 24,239 पर आ गया. हालांकि नेशनल स्टॉक एक्सचेंज के विस्तृत शेयर बाजार में मिड कैप 100 सूचकांक में आधे प्रतिशत से अधिक और स्मॉल कैप 100 सूचकांक में लगभग 0.2% की बढ़ोतरी हुई.
2: The benchmark domestic equity indices ended on a negative note today after a choppy trading session. The Sensex shed 443 points or 0.6% to close at 77,709. The Nifty lost 96 points or 0.4% to settle at 24,239. However, in the broader market on the National Stock Exchange, the mid-cap 100 index rose 0.6% and the small-cap 100 index added nearly 0.2%.
1: सेंसेक्स में शामिल 30 में से 19 कंपनियों के शेयर्स में बढ़त दर्ज की गई. सबसे अच्छा प्रदर्शन करने वाली कंपनियों के शेयर्स में सबसे पहला नाम ट्रेंट 3%, पावरग्रिड 1.8% और एनटीपीसी तथा भारतीय एयरटेल 1.5% से अधिक बढ़े. खराब प्रदर्शन करने वाली कंपनियों के शेयरों की अगर बात करें तो एक्सिस बैंक 5.5%, एचडीएफसी बैंक 5% से अधिक और मारुति के शेयर्स में 2% से अधिक की गिरावट आई.
2: And in the sectoral indices on the Bombay Stock Exchange, 15 out of 25 sectors ended in the positive zone. Among the top gainers, PSU banks jumped 3%, utilities rose 1.7% and power added 1.5%. In contrast, private banks dropped 2.1%, top 10 bank index slipped 1.9% and financial services lost 1%. The overall market breadth at the Bombay Stock Exchange was positive as shares of 2,226 advanced, 2,039 companies declined and 249 remained unchanged.
1: और अब जान लेते हैं श्रोताओं रुपए का हाल. अंतर बैंकिंग विदेशी मुद्रा बाजार में रुपया 17 पैसे कमजोर होकर 1 अमरीकी डॉलर की तुलना में 96.45 रुपए पर बंद हुआ. शशिर, हमने देखा कि बैंकिंग सेक्टर ने आज मार्केट में एक निराशा ला दी है और मार्केट अंततः ग्रीन जोन में बंद हुआ.
3: बाजार में देखिए, जो सरकारी कंपनियां हैं, सरकारी बैंक है, उनके शेयरों में उछाल देखने को मिला. निजी बैंक जो थे उनके शेयरों में गिरावट देखने को मिली. ये बहुत ही कहते